0: నీకు బ్రహ్మకు భేదము లేకయుండు. ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు, ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: That which shines more brilliantly than the sun, that which is more colder than the eyes, that which is subtler than the sky and the space, that is the divinity which is present in all of the living creatures. And there is nothing like an atom where there is no divinity. God is not attached, but yet God dwells in all. You are in Brahma, Brahma is in you, and there is no difference between you and Brahma. What else is to be communicated on this occasion?
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharata desamu aadhyatmika tattvamunaku dana dharmamunaku puttinilli.
1: Bharat is the birthplace for spirituality, the righteous conduct and charity.
0: Ahimsaku shantiki mettinillu.
1: It has been the center of non-violence and peace.
0: Bharatiyulu kundinatvanti satyavratamu mari ye deshiyulukudu ledane cheppavachu.
1: It can be definitely stated that adherence to truth is found here in Bharat, nowhere else in the world.
0: Pavitra saptarushulu janminchinatvanti bhumi ee bharata bhumi.
1: Bharat has been birthplace of all the seven sages.
0: ఆదికవి అయినటువంటి వాల్మీకి పుట్టినటువంటి ఒక భూమి ఈ భర్త భూమి.
1: భారత్ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ది ఫస్ట్ పోయిట్, ద ఫస్ట్ కంపోజర్ వాల్మీకి.
0: అనేక సంవత్సరములు ధర్మ పరిపాలన చేసినటువంటి ఒక రాముడు ఏలినటువంటి రాజ్యభూమి.
1: దిస్ ఇస్ భారత్ ప్లేస్ విచ్ ఇస్ రూల్డ్ బై రామ, ద ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: కృష్ణుడు బోధించినటువంటి ఒక గీతా భూమి.
1: This is the land where the song celestial Gita is taught.
0: Atmaku paramatmaku mundinatvanti jeeva tattvanni gurtinchinatvanti bhoomi ee bharata bhoomi.
1: Bharat is the place where the relationship between the individual and the cosmic soul is well understood and interpreted.
0: Vyakti samasti yokka ekatvanni bharinchinatvantidi ee bharata bhoomi.
1: Bharat is the place where there is absolute unison, harmony between the individual and the community.
0: Itti pavitramaina bhoomi, ఇట్టి త్యాగమైన భూమి, ఇట్టి ధర్మమైనటువంటి భూమి, ఇట్టి యొక్క శాంతివంతమైనటువంటి భూమిని మరొక దేశంలో మనం కానరాదు.
1: We don't find anywhere in the world the land equal to Bharat, which is the place of all sacredness, sacrifice, righteousness and peace.
0: భరత భూమి యందు, భరత భూమి గాలి యందు సత్యమున్నది.
1: There you find the truth pervading all over the air in Bharat.
0: Bharata bhoomi dhoodi yandu karuna untunnadi.
1: There is compassion in the dust of Bharat.
0: Bharata bhoomi nela yandu karuna untunnadi.
1: On the earth of Bharat there is kindness.
0: Bharata bhoomi ganga yandu prema unnadi.
1: There in the Ganges of Bharat there is love.
0: Prati manavuni hrudayamu kshama hrudayame.
1: In fact, the heart of everyone is a center of forbearance.
0: Itti pavitramainatundi divyamaina bhavyamaina navyamainatundi gunamulu okka Bharata desamunandu maatrame kanipinchuchunnavi.
1: Such novel, divine, unique, ever fragrant, ever effulgent qualities are found in Bharat alone.
0: Bhagavantudu sarvatra undinatundi okka sarvashaktimayudu.
1: God is all powerful and all pervasive.
0: Sarvam kalvidam brahma annaru.
1: Everything is divine.
0: అదే విధంగానే ఈనాటి విజ్ఞాన విధానాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఆధ్యాత్మికమునకు విజ్ఞానమునకు ఎట్టి భేదం కూడా కనిపించడం లేదు.
1: ఇట్ విల్ ఎంక్వైర్ క్లియర్లీ ది అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వి విల్ అండర్స్టాండ్ దేర్ లైస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ప్రపంచమంతా ఇప్పుడు విద్యుత్మయమై ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
0: ప్రపంచమంతా ఇప్పుడు లేజర్ శూన్యమై ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లేజర్స్.
0: ప్రపంచమంతా రేడియోమయమై ఉంటున్నది.
1: ద రేడియో వేవ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రపంచమంతా ఇప్పుడు కాంతిమయమై ఉంటున్నది.
1: వి ఫైండ్ ద లైట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రపంచమంతా ఉష్ణమయం ఉంటున్నది.
1: దేర్ ఇస్ హీట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే భగవత్ స్వరూపం సర్వత్రా వ్యాపించినట్లో ఈ సైన్స్ యొక్క ప్రభావము ఇంతటి విచిత్రమైనటువంటి చరిత్రను మనకు ప్రబోధిస్తూ వచ్చినది.
1: ద సైన్స్ టీచర్స్ ద బేసిక్ ఫ్యాక్ట్. that the divinity pervades all over in the form of the heat and the light and the radiant laser.
0: Prati manavudu tragu neeriyandu tiru tindiyandu vinu vishayamulandu kodanu divyattamu vyapinchu unnadi.
1: In fact, there is divinity in the water and the food that we drink and eat.
0: Prapanchamulo ayaskantamu lenatundi oka sthanam ekkada kanipinchadu.
1: There is no place in this world which is not affected by magnetism.
0: Ayaskantam anaga emiti?
1: What do you mean by magnet?
0: Kevalamu oka vidhamainatundi oka lohamunu maroka vidhamainatundi lohamu aakarshinchatamani bhramistuntaru.
1: We are deluded with the feeling the principle of magnetism lies in one metal attracting another.
0: Kadu, kadu, kadu.
1: No.
0: Ayaskantam lenatundi oka talanakudunu oka sthanamainakudunu manaku anipinchatam ledu.
1: There is no place in this world which is not drawn, which is not governed by the principle of magnetism.
0: Talli bidaku ayaskantamu.
1: Mother is the magnet for the child.
0: Bidaku talli ayaskantamu.
1: And for the child, mother is the magnet.
0: Bhariku bharta ayaskantamu.
1: Husband is the magnet for the wife.
0: Bhari ayaskantamu.
1: And wife is the magnet for the husband.
0: Pasuku gaddi ayaskantamu.
1: And for the cow, the grass is the magnet.
0: Tindagalaku puvulu ayaskantamu.
1: For the honeybee, the flower is the magnet.
0: Ee vidhanga vicharana chestupothe sarvamu ayaskantamayangane untundali.
1: When we investigate like that, you will find the principle of magnetism everywhere.
0: Kanukane prati manavudi endukolanu.
1: Therefore, in every man,
0: ayaskantam anetundi aneka roopamulu dharisthi untunnadi.
1: The magnetism operates at different levels.
0: Ee ayaskantam yokka prabhavamu dirine vedantamulandu prameeti iti ramaha annaru. Dharimpudu chesinatundi ramudu ani.
1: The same magnetic principle is explained in Vedantic parlance this way: that which draws, that which attracts is the principle of Rama.
0: కనుకనే ప్రపంచమునందు ఎక్కడ చూచినప్పటికని ఈ ఆకర్షణ శక్తి అనేటువంటిది అమితంగా ఉంటున్నది.
1: Therefore, all over the world we find this infinite power of attraction.
0: అయితే మనకు కనిపించేటువంటి వస్తువులకు కనిపించినటువంటి వస్తువులకు మధ్యలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి శక్తియే ఈ అయస్కాంతము.
1: Now it can be said that what which is apparent, which is seen, which is hidden, which is not seen all over.
0: దీనిని దైవ ఆకర్షణ శక్తి అని వేదాంతులు చెప్తూ వచ్చారు.
1: The Vedantist philosophers call it as power of attraction.
0: కానీ సైన్స్ అనేటువంటి వాళ్ళు అతీతమైనటువంటి శక్తి కనుకనే దీనికి సైకోట్రానిక్ అన్నారు.
1: Scientists call it as something transcendental, they call it psychotronic.
0: అంతేకాదు బయోకాస్మిక్ అని కూడా అన్నారు.
1: They also describe it as biocosmic.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తికి అనేక నామములు పెట్టుకుని వారు అనుభవిస్తున్నారు, అనేక రూపములు ధరించి వేదాంతులు అనుభవిస్తున్నారు.
1: Therefore the divine power is experienced in varied names and forms everywhere.
0: అంతర్ముఖమైనటువంటి దివ్యత్వములకు దశర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి తత్వములకు రెండింటికి మధ్య ఉన్నటువంటిదే దైవత్వము అని భావించి వచ్చారు వేదాంతులు.
1: The Vedantists considered that which is latent within us, that which is outward, the nature, the link is divinity.
0: Scientists to super power annaru.
1: Scientists call it a super power.
0: Peru vyathyasam maatrame kaani divya shakti okkate.
1: There's difference in nomenclature, but the divine power is essentially same.
0: Ee srushti kalpitamainatundi ee jagatturandu adeka chitta vichitramulato koodinatundi vastulu untunnayi.
1: In this fleeting apparent world, the mysterious wonderful
0: okka manava dehamulu lekudanu గమనించినటువంటి యొక్క శక్తులు ఎన్నియో ఉంటున్నవి.
1: ఇన్ ద హ్యూమన్ బాడీ దేర్ ఆర్ మెనీ ద లేటెంట్ పవర్స్ అండ్ ద కెపాసిటీస్ విచ్ ఆర్ నాట్ నోన్.
0: వీటిని అతీత శక్తులు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సెండెంటల్
0: పవర్. అజ్ఞాత శక్తులు అన్నారు.
1: ద హిడెన్ లేటెంట్ పవర్.
0: కానీ దీన్ని అందరూ అర్థం చేసుకోలేరు.
1: ఆల్ కాంట్ అండర్స్టాండ్ దిస్.
0: మానవులకు అతీతమైన శక్తులు లేవు అని అనేక మంది లోకములో భావిస్తూ ఉంటారు.
1: మెనీ కన్సిడర్ ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ నో ట్రాన్సెండెంటల్ పవర్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రతి పదార్థమునందు కూడా ఈ విధమైనటువంటి యొక్క స్కాంతం అనేటువంటిది ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఫర్ దట్ హస్ గాట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ప్రతి ప్రాణి ఎందుకు కూడా ఈ దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ హస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే దివ్యాత్మ స్వరూపులారా అని నేను అప్పుడప్పుడు సంభోషిస్తాను.
1: దేర్ఫోర్ భగవాన్ అడ్రెస్సెస్ ది హోల్ అసెంబ్లీ యాజ్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివినిటీ.
0: మన దేహం నందు ఉండేటువంటి యొక్క ప్రతి అణువు ప్రతి కణము కూడాను దివ్యత్వంతో కూడినటువంటిది.
1: Therefore in our body, every cell, every atom is
0: divine. దీన్ని సరైన పరిశీలన పరిశోధన చేయలేకపోతున్నారు.
1: In fact, no one ever investigated, research or experimented on this.
0: ఒక చిన్న విషయం నాలుక ఉంటుండాలి.
1: Take for example the tongue.
0: దీనిలో 40,000 టేస్ట్ బడ్స్ అంతా ఉంటున్నాయి.
1: ద టంగ్ హ్యాస్ 40,000 టేస్ట్ బడ్స్.
0: ఈ ఒక్క నాలుగు ఎందు మాత్రమే 40,000 యొక్క ఈ రుచికరమైనటువంటి బడ్స్ అంతా ఉన్నాయంటే ఇది ఎంత విచిత్రమైనటువంటిది.
1: Is it not so wonderful to think of 40,000 taste buds existing in the tongue?
0: ఆ ఒక్క నాలుగు ఎందు మాత్రమే 25 ఉష్ణభవనేటువంటి ఒక శక్తులు ఉంటున్నాయి.
1: And we also find the heat generated out of 25,000 parts there.
0: మన కన్నులు ఉంటున్నాయి.
1: Take the eye.
0: చూడడానికి ఒక ఇంచు ప్రమాణమే ఉంటుండాలి.
1: ఇట్ జస్ట్ ఇంచ్ సైజ్.
0: కానీ ఈ కంటి ఎందు 13 crore యొక్క కాంతి కిరణాలు ఉంటున్నాయి. 13 crore
1: 13 crore of light rays are there.
0: ఒక్క చిన్న కంటి ఎందు 13 crore యొక్క కాంతి కిరణాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్మగలరా?
1: A small physical naked eye containing 13 crore of light rays.
0: ఇది ఎవరు చేసినటువంటిది?
1: Whose gift is that?
0: ఇది కేవలం అతీతమైనటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటివి.
1: It's all transcendental divinity which is present.
0: కనుక ఈ విధంగా ప్రతి వస్తువు యొక్క భాగమును కూడా నువ్వు విచారణ చేస్తూ పోయినప్పుడు సర్వత్రా ఉండేటువంటిది దివ్యత్వమే.
1: Therefore, if you inquire every object, every individual creature, you find the divinity existing.
0: ఇలాంటి దివ్యత్వాన్ని లేదని బోధించడం అనేటువంటి ఎంత వెర్రితనం.
1: And to consider the divinity is thought only alone by where is it not foolish?
0: వారు చూడకపోయినప్పటికీ ఆ శక్తులు మాత్రం ఎక్కడా పోవు.
1: You may not see, but yet the power exists.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు లేదు లేదు అంటుంటారు.
1: Those that do not understand the truth deny that.
0: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడు తాను గుర్తించుకోలేకపోవటం ఇది వెర్రితనం కాక మరి ఏమిటి?
1: Is it not foolishness that man is not able to know the latent divinity?
0: తెలియనప్పుడు తెలియదని చెప్పుకోవటం చాలా ఉత్తమం.
1: It's a noble thing to declare your ignorance.
0: తెలియని విషయంలో తెలిసినట్టుగా భావించి ముందుకు రావటం వెర్రితనము.
1: Is it foolishness to say that you know that in fact you don't know?
0: చక్కగా చరిత్ర యొక్క విచిత్రమును చక్కగా విచారణ చేసి చూసినప్పుడు సర్వ ఇంచి కూడాను భగవత్ యొక్క తత్వమే.
1: And if you go through the pages of history,
0: ప్రతి అణువు కూడాను భగవత్ యొక్క తత్వమే.
1: You will know that every atom is divine.
0: ప్రతి కణము కూడాను భగవత్ యొక్క తత్వమే.
1: Every cell in the body is divine.
0: మన దేహంలో ఉన్నటువంటి అనేక సెల్స్ ఉంటున్నాయి.
1: The body has so
0: many cells అంతా ఉంటున్నాయి.
1: Crores of cells are there.
0: ప్రతి సెల్ ఎందు కూడాను నీ రూపం ఉంటుంది.
1: In every cell there is your form.
0: ఒక్కొక్క సెల్ ఎందు ఒక్కొక్క భాగము కాదు.
1: And cells don't
0: differently.
1: And your total form is there in every cell.
0: ఇలాంటి పరిస్థితి లోపల దైవత్వం అనేటువంటిది లేదు లేదు అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంటుంది?
1: Under these circumstances, who has authority to deny the existence
0: of God? మూర్ఖుడు చెప్పవచ్చునే కాని చక్కగా విచారణ చేసి చేసినటువంటి యొక్క విజ్ఞాని ఎవరు చెప్పలేడు.
1: It's only innocent fool who can say that. But a knowledgeable person can never deny
0: Kani,
1: the principle.
0: Munde matir bhinna talalu veru talampulu veru.
1: Heads differ, thoughts vary.
0: Kanukane okkoka talalandu okkoka vidhamaitundi oka vishwasam untundadi.
1: So each head carries its own faith or ideology.
0: No anu variki no anuga.
1: You get the reply no if you say no.
0: Yes anu variki yes anuga.
1: If you say yes you get the response.
0: No yes nu mana notike gaani sahayaka sarvam yes yes yes.
1: No yes pertain to our tongue but to say yes and yes and yes alone.
0: ఇది కేవలం నీ తంగకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: It relates to your tongue expression.
0: కానీ హృదయానికి సంబంధించినటువంటిది కాదు.
1: Nothing to do with the heart.
0: ఈ హృదయ పవిత్రతను మరి చక్కగా విచారణ చూచినప్పుడు
1: when you inquire the sanctity of the heart,
0: ఎక్కడ చూసినా కానీ దైవతత్వమే.
1: You find the divinity everywhere.
0: ఏ యొక్క దేహంలో ఏ భాగంలో మనం వెతికినప్పటికీ దైవత్వమే.
1: యూ మే జస్ట్ ఇన్వెస్టిగేట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్
0: రూపకంగా మనకు కనిపించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ఫార్మ్.
0: రూపకంగా లేనప్పుడు లేదని భావిస్తున్నాము.
1: బికాజ్ యూ డోంట్ సీ యూ డినై ఇట్.
0: చూడండి ఈ వాతావరణం నందు టీవీ లోపల ఎక్కడో రేడియోలో మాట్లాడేటువంటి విషయాలంతా సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
1: Here in the atmosphere, you find the news broadcast from Delhi or spread all over.
0: Kani kanipinchutunnava?
1: You don't find the news. No.
0: Radio petti aa Delhi station lo chakaga adjust chesi pettu.
1: Switch on the radio, tune to the Delhi station, you'll listen to the news.
0: Sachchame akkada neeku vinipistundi.
1: There you will be able to listen.
0: Kanukane prathi manavu yokka deham kudanu oka vidhamainatundi yokka కంప్యూటర్.
1: సో ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ కంప్యూటర్.
0: ఈ దేహం అనేటువంటి కంప్యూటర్ లోపల మానవుడు అనేక విషయాలంతా దాచుకున్నాడు.
1: Human body is a computer which has got so many secrets hidden.
0: మానవుని యొక్క దేహం అంతా కూడా ఒక రేడియోనే.
1: Human body is a radio.
0: అనేక విద్యుత్ తరంగములంతా కూడా సూర్యము నుండి తీసుకుని తన హృదయంలో దాచుకున్నాడు.
1: The electrical waves are taken from the entrance and drawn within.
0: మన మైండ్ అంతా కూడా టెలివిజన్.
1: Human mind is television.
0: అనేక రకములైనటువంటి యొక్క రూపనామములు భవిష్యత్తు భూతములు కూడా తన యొక్క దృష్టి ఎందుకున్నాడు.
1: ద ఫ్యూచర్ అండ్ ద ప్రెసెంట్ ద డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఓవర్ దేర్.
0: కనుక ప్రతి మానవుని యొక్క దేహం కూడాను ఒక విద్యుత్ శక్తి ఒక జనరేటరే.
1: Therefore every human body is a generator.
0: అయితే దీనిని ఐన్స్టీన్ చెప్పాడు.
1: This Einstein said.
0: ఎక్కడే గాని ఏ వస్తువు ఎందుకు కాని ఏ వస్తు రాశి ఎందుకు కాని ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపం కాదు.
1: In fact, you cannot consider any object or the matter. The soul cannot
0: change or be energy.
1: You could view it as such going by form.
0: కొన్ని సంవత్సరములకు అది క్రమక్రమేణ కూడా శక్తిగా మారిపోయి
1: as years pass by matter will be converted into energy.
0: సర్వత పానిపాదం తస్సర్వతో చేసి రోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతి స్థితి. అన్ని వస్తువులు అన్ని పదార్థములు అన్ని ప్రదేశములు అన్నింటి ఎందుకు శక్తిమయమే ఉంటుంది.
1: We find in all forms of matter and everywhere you find the energy.
0: ఈ సైంటిస్ట్ అనేటువంటి న్యూటన్ కూడా చెప్తూ వచ్చాడు.
1: It was declared by the scientist Newton.
0: శక్తికి పుట్టుక లేదు.
1: Energy has no
0: నాశనం లేదు.
1: Nor can be annihilated.
0: దీన్ని ఎవరు పుట్టించడానికి వీలు కాదు.
1: You cannot generate it.
0: దీన్ని ఎవరు నాశనం చేయడానికి వీలు కాదు.
1: You cannot kill it either.
0: అయితే ఒకదాని నుంచి ఒకటి మార్చవచ్చు.
1: However, energy can be transformed from one form to
0: another.
1: How can you convert?
0: అయస్కాంతం అనేటువంటి దాని నుంచి విద్యుత్ శక్తిగా మార్చవచ్చును.
1: Out of magnet you can create or rather transform
0: into అణుశక్తిగా మార్చవచ్చును.
1: Electricity can be transformed into atomic power.
0: నుంచి కాంతిశక్తిగా మార్చవచ్చును.
1: Atomic power into light energy.
0: కాంతిశక్తి నుంచి ఉష్ణ శక్తిగా మార్చవచ్చును.
1: Light energy to heat energy.
0: ఈ విధంగా ఒకే అయస్కాంతంలో అనేక రూపనామములుగా మార్చవచ్చునే కానీ దీన్ని నాశనం చేయడానికి ఎవరికి తరం కాదు.
1: Like this principle of magnetism can be transformed, converted into varied forms, but you cannot kill it or destroy it totally.
0: వేదాంతులు అనేక విధములుగా కూడా బోధిస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ టాట్ బై ఫిలాసఫర్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: హి హస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హి ఇస్ నాట్ బోర్న్ నార్ ఇస్ హి గోయింగ్ టు డై.
0: అంతకను నుండునట్టి ఆ సాక్షి విగుడే.
1: He is present everywhere, the eternal witness.
0: దీనిని ఆనాటి న్యూటన్ కూడా చెప్పాడు.
1: The same thing stated by Newton then.
0: కానీ ఈనాటి చిల్లర చిల్లర సైంటిస్టులు అంతా కూడా దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: The modern scientists of the cheap, ordinary level.
0: వీరు ప్రపంచంలో ఉండేటువంటి యొక్క ప్రభుత్వమైన శక్తి సామర్థ్యం ఎంతవరకు కనుక్కున్నారు?
1: To what extent have they invented or discovered the divine power?
0: ఇది ఒక కర్చీఫ్.
1: This is a kerchief.
0: దీనిలో ఈనాటి సైంటిస్ట్ కనుక్కున్నటువంటిది ఇంత మాత్రమే.
1: Out of this big kerchief they have known only a fraction, a piece.
0: ఇది అంతా కూడా ఒక విధమైనటువంటి అవేర్నెస్ అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ కాల్ దిస్ అవేర్నెస్.
0: నేను తెలుసుకున్నాను చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ సే ఐ నో.
0: అవేర్నెస్ అంటే పూర్ణమైనటువంటి స్వరూపమే అవేర్నెస్.
1: అవేర్నెస్ మెంట్ టోటల్.
0: పరిపూర్ణ స్వరూపమే అవేర్నెస్. దీన్ని చూసినప్పుడు మీరు కర్చీఫ్ అని చెప్పొచ్చు.
1: ద టోటల్ అండర్స్టాండింగ్ మేక్స్ యూ సే ఇట్స్ కర్చీఫ్.
0: కానీ దీన్ని చూసినప్పుడు పీస్ ఆఫ్ క్లాత్ అని చెప్పవచ్చు.
1: వెన్ యూ సీ ద ఫ్రాక్షన్ యూ వుడ్ సే పీస్ ఆఫ్ క్లాత్.
0: తెలుసుకున్నటువంటి చాలా స్వల్పమే అల్పమే.
1: What all you have known is so low, little.
0: కాని అంత తెలుసుకున్నట్టుగా వాగుతుంటారు.
1: But you argue and speak as if you know everything.
0: కనుక దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉన్నటువంటి తత్వాన్ని ఏ మానవుడు తెలుసుకున్నో అది నిజమైనటువంటి పూర్తత్వం.
1: And therefore the divinity which is present everywhere will have to be known by every man, which is the primordial
0: principle. Moksha prapti kosam prayatnam chestuntarani.
1: The Vajpayee said people struggle for liberation.
0: What is the meaning of moksha? Enti ee moksham ante?
1: What is moksha, liberation?
0: Mohakshayam idi moksham.
1: Mohakshaya, detachment is moksha.
0: Anaga enti?
1: What do you mean by
0: that? Vayu vayulo chernappudu లీనమైపోతుంది.
1: When the air joins the air, it
0: నీరు నీరులో చేరినప్పుడు ఏకమైపోతుంది.
1: Water mixes with water easily.
0: అగ్ని అగ్నిలో చేరినప్పుడు ఏకమైపోతుంది.
1: Fire mixes with fire easily.
0: అదే విధంగానే భగవంతుడు జ్యోతి స్వరూపుడు.
1: God is light.
0: నీవు జ్యోతిగా మారు, అప్పుడు దాంతో ఏకమైపోతావు.
1: Become light yourself, you will be one with the cosmic light.
0: భగవంతుడు అరూపుడు.
1: God has no form.
0: కనుకని నీకు రూపతత్వం పైన నీ భ్రాంతిని వదిలిపెట్టు, అప్పుడు నీవు ఏకమైపోతావు.
1: When once you give up the body attachment to the name of God, you are the form of God.
0: దేహాభిమానం కలిగినటువంటి మానవులకు ఎట్ట ఆత్మాభిమానం అర్థమవుతుంది?
1: When you are attached to the body, how do you realize the Atma, the cosmic principle?
0: కనుక ఆత్మతత్వం పై నీ యొక్క మనసు కాన్సన్ట్రేట్ చేయాలి.
1: So concentrate on the Atmic, the soul.
0: అప్పుడు ఆత్మ ఏకమైపోతుంది.
1: Then that Atma individual becomes
0: the cosmic principle.
1: This is called merja sayujya.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: This is one pointedness which is present everywhere.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one that exists.
0: కానీ అనేక మంది అనేక రూపనామములుగా భావిస్తారు.
1: But many go by different names and forms.
0: కానీ కాదు.
1: No.
0: ఈ ప్రపంచమంతా ఇప్పుడు ఒక్కటే ఒక్క స్వరూపము.
1: In fact, the whole world is only one.
0: One.
1: It's only one.
0: కానీ millions అని సున్నాలు పెట్టుకుంటూ పోయి సంఖ్యను చెప్తున్నారు.
1: బట్ వీ మేక్ ఇట్ మిలియన్స్ బై యాడింగ్ జీరోస్.
0: కాదు.
1: నో,
0: ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్. ఈ విధంగా పోయినప్పుడు మిలియన్స్ అయిపోతున్నాయి.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్, దట్ వుడ్ గో టు మిలియన్స్.
0: కానీ ఉన్నది ఒక్కటే.
1: బట్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్
0: రియాలిటీ. ఒకటి అనేక సున్నాలు పెట్టినప్పుడు మిలియన్స్ గా పోతుంది.
1: బట్ ఇఫ్ యూ యాడ్ జీరోస్ ఇట్ comes to millions.
0: Zero empty.
1: What is the zero?
0: World is zero.
1: World is zero.
0: Life is zero.
1: Life is zero.
0: Sun is zero. Moon is zero. Sky is zero. Everything is zero.
1: Sun is zero. Moon is zero. Sky is zero. Stars are zero. Everything is zero.
0: ఒక తూరి కనిపిస్తుంది, ఎన్నో తూరి కనిపించదు.
1: At one time you see, next time you don't.
0: కాని one is hero.
1: But that one is hero.
0: ఆ హీరో చెట్టు లోపల జీరోస్ పెట్టుకొద్ది మిలియన్స్ గా మారిపోతున్నాయి.
1: By the side of that one hero, add on zeros.
0: Hero becomes zero if he forgets God.
1: Hero becomes zero if he forgets God.
0: కనుక ఈ వన్ అనేటువంటి దాన్ని, విలువైనటువంటి దాన్ని, ప్రాణ సమానమైనటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
1: We have forgotten this hero one which is our life.
0: కనుకనే మన జీవితం అంతా జీరోగా రూపొందుతుందా?
1: Therefore whole life has come down to the zero.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో ఎక్కడో లేదు.
1: Divinity doesn't exist.
0: నీవు దైవము.
1: You are God.
0: నీవు బ్రహ్మము.
1: You are Brahma.
0: నీవు మోక్షము.
1: You are liberty.
0: నీవు సర్వస్వము.
1: You are everything.
0: ఆ సత్యాన్ని నీవు చక్కగా విచారం చేసి గుర్తించుకో.
1: Enquire that eternal truth.
0: ఏమిటి ఎంక్వైరీ చేస్తున్నాం మనం?
1: What is that you are inquiring?
0: ఏమి ఎంక్వైరీ చేయటం లేదు.
1: There is no inquiry.
0: పరిశోధనలు అక్షలకు పెద్ద పరిశోధనలు జరుగుతున్నాయి.
1: We go on investigating, experimenting, doing research.
0: పరిశోధనలు కోట్లు ఖర్చు చేస్తున్నారు.
1: We spend crores for research.
0: పరిశీలనలు నయాపైసాతో కూడి ఉంటున్నటువంటి.
1: But observation comes down to నయాపైసా.
0: ఈ పరిశోధనలకే మన యొక్క జీవితం అంతా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: We are wasting our time in experimenting.
0: జీవితం అంతా అర్థం కోసమే వినియోగం చేస్తే చదివింది వినియోగించుకునేది ఎప్పుడు?
1: We spend all the life time in reading, then when do you practice it?
0: కాబట్టి పరిశోధనలు చేసినటువంటి దాన్ని, పరిశీలన లోపల మన జీవితాన్ని అంకితం గావించాలి.
1: సో వాట్ ఆల్ దట్ ఈస్ డన్ హియర్ ఎక్స్పెరిమెంటెడ్ విల్ హ్యావ్ టు బి డ్రాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జర్వేషన్.
0: దేహమునందు భావమునందు మాత్రమే మార్పులు ఉండవు, కానీ ఆత్మయందు ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ చేంజ్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద ఫీలింగ్, బట్ యు ఆర్ అన్చేంజ్.
0: అందర్ లో వాటర్ ఉంటుంది.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ ది స్తంభలా.
0: దీనిని నీరు అంటారు తెలుగు వారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: వాజ్పేయి రెండు తెలుగు పదములు చెప్పాడు, సోదర సోదరి మండలాలని ఎంతో ఆనందం వేసింది.
1: వాజ్పేయి సెడ్ టూ వర్డ్స్ ఇన్ తెలుగు, సోదర సోదరి మండలారా.
0: ఇది నీరు అంటారు తెలుగు వారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: ఇది వాళ్ళ పానీ అంటారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: ఇంగ్లీష్ వాడు వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ వాడు కాల్స్ ఇట్ వాటర్.
0: తమిళ వాడు తన్ని అంటాడు.
1: తమిళ్ పర్సన్ కాల్స్ ఇట్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటాడు.
1: సాంస్క్రిట్ పర్సన్ కాల్స్.
0: ఈ పేర్లు మార్పు వచ్చినవే కానీ వాటర్ మార్పు లేదు.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాటర్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: దైవత్వంతో అనేక రూపములు మార్పు చెందుతున్నాయి, అనేక నామములు మార్పు చెందుతున్నాయి.
1: గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దట్ చేంజ్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్
0: అందరి ఎందు ఉన్నటువంటిది అదొక్కటే.
1: ఇట్ ఎగ్జిస్ట్ యూనిఫార్మ్లీ
0: అన్నారు.
1: దాట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటి కాన్షియస్నెస్ నుంచి వచ్చినటువంటిది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ కాన్షియస్.
0: ఏ సైంటిస్ట్ కానీ,
1: ఎనీ సైంటిస్ట్,
0: ఏ వాది కానీ,
1: ఆర్ ఎనీబాడీ,
0: ఏ నాస్తికుడు కానీ,
1: ఎథిస్ట్,
0: ఏ యతుడు కానీ, అందరూ కూడా దీన్ని అంగీకరించక తప్పదు.
1: ఆల్ వీ హ్యావ్ టు నెసెసర్లీ అగ్రీ దిస్
0: నాస్తిక ఆస్తిక నాస్తిక, ఈ అన్ని తరముల ఎంత కూడా ఏకత్వానికి ఒప్పుకోనక తప్పదు.
1: వన్ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఎటర్నల్ సింగిల్ ట్రూత్. Well, be that be theist,
0: yogi, jogi, viragi, bairagi, anuragi. Andari endu kudanu ekatvame untundadi.
1: Maybe a millionaire or a pauper, or maybe a poorer beggar, intelligent or dunce, there
0: kani, is principle. Manavudu tana deham paina matrame concentrate cheyutunnada, tana roopamu matrame gurtinchukuntu pothunnadu.
1: Man concentrates on his body and goes by his form.
0: Deham anni kudanu color balloons.
1: Bodies are like colored balloons.
0: Kani size koddi untunnayi.
1: They have their own sizes.
0: Balloons size lo veru.
1: Balloons differ in their size.
0: Balloons rangulu veru.
1: Colors differ.
0: Kani udina gali okkate.
1: But the air blown into the balloon is one and the same.
0: Ee okka balloon yandu chernatundi gali.
1: The air in the balloon.
0: Balloon roopani pondipothundadi.
1: Takes the form of the balloon.
0: Kani balloon lo lenatundi gali sarvatra vyapinchinatundi ga untundadi.
1: But the air which is not there in the balloon is
0: sarvatra
1: present around.
0: Sarvatra vyapinchinatundi yare. Consciousness.
1: The air that spreads all over is consciousness.
0: ఈ బెలూన్ చేసేటువంటి కాన్షియన్స్.
1: And the air in the balloon is conscience.
0: ఈ కాన్షియన్స్ కాన్షియస్నెస్ గా మారాలంటే ఏం చేయాలి?
1: What should you do to transform the conscience?
0: ఈ బెలూన్ నుంచి గాలిని మనం అధికంగా అధికంగా అధికంగా ఊదుతూపోతే అది పట్టన పగిలిపోతుంది. ఈ సర్వత్రా ఉండేటువంటి గాలిలో ఏకమైపోతుంది.
1: Blow the balloon more and more so that the air in the balloon would merge in the air around.
0: కనుక నీ దేహాభిమానం అనేటువంటి ప్రేమను సర్వాభిమానంగా నీవు మార్చుకో.
1: Make this body attachment convert itself
0: అప్పుడు దైవము నీవు రెండు ఒక్కటే.
1: And therefore you and Brahman become one.
0: కేవలము క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నది కానీ క్వాలిటీ ఒక్కటే.
1: There's only difference in the quantity but quality is same.
0: గంగను చూస్తే గంగ పెద్ద ప్రవాహంగా కనిపిస్తుంది అది.
1: And you find the Ganges flowing.
0: సముద్రాన్ని చూస్తే సముద్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంది.
1: Ocean is infinite and mighty.
0: కానీ ఒక చిన్న టంబ్లర్ లో నీవు తీసుకొస్తే అది తక్కువగా కనిపిస్తుంది.
1: బట్ వెన్ యూ బ్రింగ్ ఇట్ కంటైన్ ఇట్ ఇన్ ఎ స్మాల్ టంబ్లర్ ఇట్ విల్ బి ఎ స్మాల్ సైజ్.
0: క్వాంటిటీ డిఫరెన్స్ కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి టేస్ట్ ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి టేస్ట్.
1: బట్ దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ బట్ ద టేస్ట్ of the sea water and the tumbler and as well as the sea is same.
0: ఈ టేస్ట్ యొక్క ఏకత్వాన్ని తెలుసుకోలేకుండ మానవుడు జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాడు.
1: We don't know the value of the taste but waste our life.
0: కనుకనే మానవత్వంలో దైవత్వం అనేటువంటి దాన్ని ఒక ఆకర్షణ శక్తి.
1: Therefore divinity in man
0: ఒక ఉదాహరణము.
1: A small example.
0: ఇప్పుడు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు.
1: Thousands have gathered here.
0: మీకు ఎవరు ఇన్వైట్ చేశారు?
1: Who invited you?
0: ఎవరు ఇన్వైటెడ్ పంపించారు?
1: Has anybody sent you invitation?
0: మేము కొట్టడమే లేదు ఎప్పుడు.
1: Invitations are never sent.
0: ఇదంతా ఎక్కడ నుంచి వచ్చినటువంటిది?
1: Well, how have you been?
0: ఈ దేహం పైన ఆ దేహములకు ఉన్నటువంటి ప్రేమ యొక్క ఆకర్షణే దీని అనురాగములకు మూల కారణము.
1: The cause behind is your love. The love between that body and this body here.
0: దీనికి ఎవరు ఫోర్స్ తో మిమ్మల్ని తీసుకుని రాలేదు.
1: You are not brought here out of force.
0: మీకు అందరికీ తెలుసును.
1: You know this.
0: ఈ పొలిటికల్ మీటింగ్ల కంటే లారీస్ పంపి వారందరినీ తీసుకొని వస్తుంటారు.
1: For political meetings people are brought in lorries.
0: కానీ మేము ఎవరు రావద్దు రావద్దు రావద్దు అని చెప్పినా కానీ వస్తూ ఉంటారు.
1: But here we say don't come yet you come.
0: ఇదంతా ఎక్కడ వచ్చింది? ప్రేమ యొక్క ఆకర్షణే.
1: It is the attraction of love.
0: Divinity.
1: The attraction of love is divinity.
0: అదే డివైన్ మ్యాగ్నెట్.
1: That is divine magnet.
0: అదే నిజమైన అయస్కాంతము.
1: That is true magnet.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: పవిత్రమైనటువంటి రామాయణ చరిత్రమునందు కూడాను ఈ పవిత్రమైన దృశ్యాన్ని మీరు కనిపెట్టవచ్చు.
1: And in the sacred text Ramayana also you find the same thing.
0: సీత బాల్యమునందు ఆ శివధనుస్సును ఎత్తింది అని జనక మహారాజు గుర్తించి ఈ శివధనుస్సును ఎత్తినటువంటి వాడికి నా బిడ్డని వివాహం చేస్తానని ప్రామిస్ చేశాడు.
1: కింగ్ జనక కుడ్ నోటీస్ సీత లిఫ్టింగ్ దట్ శివధనుస్ అండ్ దేర్ఫోర్ హీ సెడ్ దట్ షీ వుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ హూడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ దట్ శివధనుస్.
0: సీత ఎవరు?
1: హు ఇస్ సీత?
0: ఈ బాలిక అయినటువంటి ఈ యొక్క స్త్రీకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
1: ద గర్ల్ సీత హౌ కుడ్ హి బి సో పవర్ఫుల్.
0: ఆమె భూజాత.
1: She is Bhujata, the daughter of
0: Bhujata. The Buddha.
1: She is the child of
0: Bhujata.
1: So she has magnetic power.
0: Bhumanta Purusha Shakti.
1: The whole earth is full of magnetic
0: power.
1: It's nothing but magnet.
0: ఎక్కడ చూసినా అయస్కాంతమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్
0: అలాగే నీరు లోపల తినే గాలిలో తినే తిండి లోపల విడిచే గాలి అంతా కూడా అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ద వాటర్ ద ఫుడ్ ఇన్ ది ఎయిర్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: ఎత్తింది.
1: అండ్ సీత కుడ్ లిఫ్ట్
0: ఈజీలీ. ఎవరు వంచారు? రాములు వంచాడు.
1: And it's only Rama who
0: Rama
1: who is Rama?
0: అతనే డివైన్ మ్యాగ్నెట్.
1: రామా ఇస్ డివైన్ మ్యాగ్నెట్.
0: ఆ డివైన్ మ్యాగ్నెట్ కాబట్టి దాన్ని సులభంగా ఉంచాడు.
1: బీయింగ్ ది డివైన్ మ్యాగ్నెట్ రామా కుడ్ బెండ్ ద శివధనస్సు.
0: కనుకనే ఈ డివైన్ మ్యాగ్నెట్ అంటే అందరి ఎందు ఉంటుంది.
1: ది డివైన్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఆల్.
0: కానీ ఆ మ్యాగ్నెటిటీ ఎక్కడ ఎవరి ఎందు అధికంగా ఉంటుంటారో దానిని అనేక రకములుగా ఆకర్షిస్తుంది.
1: దేర్ఫోర్ మ్యాగ్నెటిక్ పవర్ డిఫర్స్. ఇఫ్ ఇట్స్ ఆఫ్ హై నేచర్ యు విల్ బి డ్రాన్ బై దట్.
0: మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: హౌ టు గ్రో ఇట్?
0: ప్రేమ చేతనే దీన్ని అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ బై లవ్.
0: ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అని పెట్టుకుంటూ వినిపోతే లాస్ట్ కి ఏమైపోతుంది? ఐ అండ్ యు ఆర్ నాట్ వన్, ఐ అండ్ యు ఆర్ వి అయిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు సే ఐ అండ్ యు ఆర్ వన్ అండ్ దెన్ ఇట్ డస్ బికమ్ వి.
0: కనుకనే మనం ఏకత్వంలో మనం పోవాలి.
1: సో వీ షుడ్ ప్రొసీడ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఏకత్వంలో మనం ప్రయాణం చేయాలి.
1: వీ షుడ్ ట్రావెల్ ఆన్ ద డివైన్ పాత్.
0: ఐకమత్యంలో మనం ఆనందాన్ని అనుభవించాలి.
1: వీ షుడ్ హావ్ ఎంజాయ్ ఇన్ యూనిటీ.
0: ప్రేమతత్వంతో జీవితాన్ని గడపాలి.
1: లెట్స్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ లవ్.
0: కనుక మన ఎందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యము ఏ ఒక్క వ్యక్తి ఎందుకు కనిపించదు.
1: ది కెపాసిటీ ఇస్ ఎనర్జీ ఇన్ మ్యాన్ ఆర్ నాట్.
0: దైవం మీ ఉండే ఉంటున్నారు.
1: గాడ్ ఇస్ ఇన్ యూ.
0: మీ దైవము.
1: యు ఆర్ గాడ్.
0: ఈ తత్వాన్ని మీరు మొట్టమొదట గుర్తించాలి.
1: నౌ దిస్ ప్రిన్సిపల్ ఫస్ట్.
0: దీన్ని గుర్తించినప్పుడు మీకు ఏ విధమైనటువంటి సందేహములకు అవకాశం ఉండదు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ నెవర్ డౌట్.
0: అనేక మంది అనేక రకములుగా దూషణ భూషణ తిరస్కారం చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
0: కానీ దీనికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఇది వారి యొక్క రీజన్.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఓన్ రీజన్.
0: వారి యొక్క కెపాసిటీ
1: అండ్ దేర్ కెపాసిటీ.
0: వారి యొక్క దుర్బుద్ధి యొక్క లక్షణము.
1: దేర్ వికెట్ మైండెడ్నెస్.
0: ఇలాంటి వాళ్ళే ఇతరులను దూషిస్తూ ఉంటారు.
1: ఓ సచ్ పీపుల్ బ్లేమ్ అదర్స్.
0: ఎవరు దూషిస్తారు? మంచివాడు ఎవరిని దూషించడు.
1: ఎ గుడ్ మ్యాన్ విల్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: చెడ్డవాడే ఇతరులను దూషిస్తాడు.
1: ఓన్లీ బేడ్ పర్సన్
0: క్రిటిసైజ్. అనేక దోషములు ఉండబట్టి ఇతరుల దోషాన్ని వెతుకుతూ పోతుంటాడు.
1: యాజ్ హస్ మెనీ మిస్టేక్స్ ఇన్ హిమ్ హీ గోస్ ఆన్ ఫైండింగ్.
0: తనలో మంచి భావమే ఉంటుంటే ఇతరుల దోషములు ఏమాత్రము కనిపించవు.
1: ఇఫ్ యు గాట్ గుడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ యు నెవర్ ఫైండ్ మిస్టేక్.
0: రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకున్న వాడికి అంతా రెడ్డిగానే కనిపిస్తాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ వుడ్ లుక్ రెడ్.
0: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకున్న వాడికి అంతా బ్లూగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ బ్లూ కలర్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ బ్లూ.
0: ప్రేమ కలర్ గ్లాసెస్ వేసుకున్న వాడికి అంతా ప్రేమమయంగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ lovingly only.
0: ద్వేషమైనటువంటి ఒక గ్లాసెస్ వేసుకున్నవాడు అంతా ద్వేషమే.
1: యూ హ్యావ్ ది గ్లాసెస్ ఆఫ్ హేట్రెడ్, దేర్ ఫోర్ యూ హేట్ ఎవ్రీబడి.
0: సృష్టి యొక్క దోషము కాదు.
1: నో మిస్టేక్ ఇన్ క్రియేషన్.
0: కేవలము తన యొక్క దృష్టి దోషమే.
1: నో మిస్టేక్ ఇన్ క్రియేషన్. మిస్టేక్
0: మనం దానిని లెక్క చేయకూడదు.
1: ఎనీబడి మే క్రిటిసైజ్ యూ, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతుంది ఆ దోషణ.
1: ఇట్ క్రిటిసైజెస్ లౌడ్లీ, ఇట్ విల్ గో ఇన్ టు ది ఎయిర్.
0: తనను తాను దూషించుకుంటే తనకే చేరిపోతుంది.
1: ఇఫ్ యూ అక్యూజెస్ యూ విత్ హిమ్ ఇట్ గోస్ టు హిమ్.
0: దేహాన్ని దూషిస్తున్నావా?
1: ఈజ్ ఇట్ క్రిటిసైజ్ ఇన్ ద బాడీ?
0: దేహం ఒక జడము.
1: ఆత్మల్ బాడీ ఇస్ ఇన్ అస్.
0: లేక ఆత్మను దూషిస్తున్నావా?
1: ఆర్ ఇస్ ఆత్మ దట్
0: ఆత్మ నీయందు కూడా ఉంటుంది.
1: ఆత్మ ఇస్ ఇన్ యూ.
0: కనుక నిన్ను నీవు దూషించుకున్న వాడైపోతావు.
1: సో ఇట్ అమౌంట్స్ టు క్రిటిసైజ్ ఇన్ యువర్
0: సెల్ఫ్. సత్యాన్ని గుర్తించినటువంటి వాడే సత్యాన్వేషణ సలిపిన వాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ ట్రూత్ ఈజ్ ట్రూ ఇన్వెస్టిగేట్.
0: తన దోషాలు కొండల కొద్దీ ఉండినప్పటికీ తాను గుర్తించడానికి ప్రయత్నించడు.
1: హీ హాస్ గాట్ మిస్టేక్స్ దట్ కమ్ టు ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్ బట్ హీ విల్ నెవర్.
0: తనలో ఉన్నటువంటి అనుమాత్రం యొక్క తప్పును గొండల మాదిరి పెంచుకుంటాడు.
1: బట్ హీ పాయింట్స్ అవుట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మిస్టేక్.
0: ఇది వారి యొక్క లైఫ్ నేచర్ గా పోతుంది.
1: ఇట్ హాస్ బికమ్ దేర్ లైఫ్ నేచర్.
0: కనుక ప్రతి విషయంలో కూడా తనలో ఉన్నటువంటి దోషం లే తనకు ప్రతిబింబిస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెక్ట్.
0: రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ దీస్ త్రీ, రిఫ్లెక్షన్, రియాక్షన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. తనలో ఉన్నటువంటి ప్రాపిస్తుంది.
1: ఇట్స్ ఆల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: అలాని వాడు చెడ్డవాడు అనుకుంటే ఆ చెడ్డతనం నీయందే ఉంటుంది.
1: If you say so and so is bad, that badness is in you.
0: Kaga nee undunnatundi aa chettanaanni dooram chesko.
1: That bad quality in you, give it up immediately.
0: Ante kaani athani undu nee pravesh pettavaddu.
1: But don't point out in others.
0: Appude nee yokka manasu parishuddham avutundi.
1: Then your mind would become pure.
0: Kanuka manasu yandu పవిత్రమైన భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: సో వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ ఇన్ మైండ్.
0: ప్రతి మానవుడు కూడాను దివ్యాత్మ స్వరూపులే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఈ విధమైనటువంటి కాంతి శక్తి,
1: దిస్ లైట్ పవర్,
0: ఈ విధమైనటువంటి రేడియో శక్తి,
1: ద రేడియో పవర్,
0: ఈ విధమైనటువంటి తరంగ శక్తి,
1: ద వేవ్,
0: ఈ విధమైనటువంటి కాంతి శక్తి,
1: ది లైట్ ఎనర్జీ,
0: ఈ విధమైనటువంటి ఉష్ణ శక్తి,
1: ది హీట్ ఎనర్జీ,
0: ఈ విధమైనటువంటి విద్యుత్ శక్తి,
1: ఎలక్ట్రిసిటీ,
0: ఈ విధమైనటువంటి ఒక అయస్కాంత శక్తి,
1: ది మ్యాగ్నెటిక్ పవర్,
0: ఈ విధమైన శక్తులు ఎన్నో ఉంటున్నాయి మానవుని యందు.
1: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను అప్పుడప్పుడు నా బ్రష్యే వేరు.
1: భగవాన్స్ హెయిర్ బ్రష్ ఇస్ సపరేట్ అండ్ డిఫరెంట్.
0: నేను ఈస్ట్ ఆఫ్రికాకు పోయినప్పుడు డాక్టర్ పటేల్ అనేటువంటి వాడు పాపం చాలా గొప్ప భక్తుడు. ఆయన ఈ బ్రష్లు తీసుకున్నాడు.
1: When Bhagavan visited East Africa, Dr. Patel brought for him a comb.
0: ఇంకా ఆఫ్రికన్స్ కంటకుడు ఈ విధమైనటువంటి హెయిర్ ఉంటుంటారు.
1: And Africans have this style of hair.
0: మన భారతదేశంలో ఉండేటువంటి బ్రష్లు దీంట్లో పెడితే విరిగిపోతాయి.
1: The brush of Bharat will naturally break.
0: ఆ బ్రష్ కు ఐరన్ రాడ్స్ అంతా ఉంటాయి.
1: And this brush has iron rods.
0: ఈ శక్తి ఎందు ఈ వెంట్రుకలు ఎందు కూడా ఎంత శక్తి ఉన్నదనేటువంటిది మీకు ఈనాడు నేను వెల్లడి చేస్తున్నాను.
1: Bhagavan tells the energy in the hair here.
0: బ్రష్ కేవలం ఊరికి తీసుకుని చేతిలో పట్టితే ఈ వెంట్రుకలు అంతా వచ్చి దానికి ఖర్చుకుంటాయి.
1: The moment you just keep the brush on the head, naturally hair would get into the brush.
0: మా పిల్లలు కూడా చూచారు.
1: Boys also have seen. Himself brought for him a comb.
0: ఇంకా ఆఫ్రికన్స్ కంటే కూడా ఈ విధమైనటువంటి హెయిర్ ఉంటుంటారు.
1: And Africans have this style of hair.
0: మన భారతదేశంలో ఉండేటువంటి బ్రష్లు దీంట్లో పెట్టి

0: keep the brush on the head, naturally hair would get into the brush.
1: మా పిల్లలు కూడా చూచారు.
0: Boys also have seen.
1: ఎందుకు ఆ విధంగా వస్తున్నాయి వెంట్రుకలంతా దీనికి?
0: Why the hairs are caught up in the brush?
1: అనగా దేహమంతా కూడా ఒక డివైన్ ఎనర్జీగానే ఉంటుంది.
0: It only means the whole body is full of divine energy.
1: ఇది అయస్కాంత శక్తి.
0: దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఈ అయస్కాంత శక్తి అనేటువంటి నకశిక పర్యంతం కూడా ఏకంగా ఉంటుంటారు.
0: ది మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ మూవింగ్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు
1: టో. దివ్య శక్తి ఇంతమంది ఆకర్షణకు మూలాధారమైపోయింది.
0: ఇట్స్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ అట్రాక్షన్.
1: దివ్య శక్తికి సంబంధించినటువంటి దివ్య ప్రేమ.
0: ఇట్స్ ద డివైన్ లవ్.
1: నా ప్రేమనే నా యొక్క ప్రాపర్టీ.
0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ హిస్ లవ్.
1: అందువల్లనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
0: సో భగవాన్ టెల్స్ ఎట్ టైమ్స్.

0: My food, my life is my message. Expansion is my life. No season for love, no reason for love, no birth, no death. Asakti ki birth to edu, death to edu.
1: Therefore, the divine power has neither birth nor death.
0: ఈ దేహాలకంతా రావచ్చును పోవచ్చును.
1: After all, it may relate to the body.
0: కానీ ఆత్మతత్వానికి బర్త్ లేదు, డెత్ లేదు.
1: But principle of atma has no birth nor death.
0: కనుక దానికి ఏ విధమైనటువంటి ఒక ఆకర్షణ లేదు.
1: And the atma is not
0: దానికి ఒక రీజన్ లేదు, ఒక సీజన్ లేదు.
1: Atma is beyond reason and season.
0: కనుక ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వానికి ఈ విధమైనటువంటి పవిత్రత మనం చక్కగా విచారించి చూసినప్పుడు.
1: Therefore, when once we try to understand the sanctity or the sacredness of the divine power, you can understand God within a moment of
0: time.
1: It's so easy for you.
0: మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
0: ప్రియమైన ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఒక క్షణంలోపల మీ యొక్క కాంతి కూడా ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ ఫైండ్ ద లైట్.
0: మీ రిఫ్లెక్షన్, మీ రియాక్షన్, మీ రీ సౌండ్ వెంట కూడా దివ్యమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ యువర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్ వుడ్ అస్యూమ్ డివైన్ ఫామ్.
0: కనుక ఒక పొగిడారని నేను పెరగను.
1: Swami doesn't feel elated if he is
0: praised.
1: Bhagavan is not depressed by blame.
0: That oneness,
1: the point of Prince Cosmic Principle,
0: unbreakable.
1: It is changeless.
0: దానికి ఆనందమే, దీనికి ఆనందమే.
1: Bhagavan is happy for both.
0: ఇవి రెండూ కూడా నీ వర్డ్సే కానీ నాకు సంబంధించినటువంటి
1: కాదు. దే ఆర్ యువర్ వర్డ్స్, నథింగ్ టు డు విత్ భగవాన్.
0: కనుక నా యందు ఉన్నటువంటి ప్రేమని.
1: సో వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ భగవాన్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమను ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది లేదు.
1: ద లవ్ ఆఫ్ భగవాన్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ఈ ప్రపంచం యొక్క ప్రేమకు, దివ్యమైనటువంటి ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భగవాన్స్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్ అవుట్ సైడ్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకోవటం లేదు.
1: ద వరల్డ్లీ లవ్ రిసీవ్స్ నెవర్ గివ్స్.
0: కానీ భగవత్ ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది.
1: భగవాన్ లవ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
0: గివ్స్ గివ్స్ గివ్స్ గివ్స్.
1: భగవాన్ గివ్స్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: నా ప్రేమ యొక్క తత్వం చేతని ఇంత విశాలమైనటువంటి ప్రేమగా పెరిగిపోతుంటుంది.
1: దట్ ఈస్ ద లవ్ ఆఫ్ భగవాన్ దట్ ఈస్ ఎవర్ ఎక్స్పాండింగ్.
0: అనోరణీయాన్ మహతో మహీయాన్.
1: ద లవ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు మైక్రోకాస్మ్.
0: ఉత్తరం నీవు భూమిలో నాటించవంటే
1: if you sow a tiny
0: seed, బయలుదేరుతుంది.
1: It goes into a plant.
0: ఆ మొక్కలో కొన్ని కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్ని చేరి పెద్ద వృక్షంగా రూపొందుతుంది.
1: The plant will have many of the branches.
0: అయితే ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్ని కూడా ఈ బీజంలో ఉన్నటువంటివి.
1: Therefore, the leaves and the branches grow out of the tiny seed sown beginning.
0: ప్రతి రూపనామాలు కూడా ఆ బీజంలోనే ఉంటున్నాయి.
1: All the names and the forms of different parts of the tree are out of its
0: love. Is God live in love.
1: Love is God, live in love.
0: మీరు కూడా ప్రేమ పెంచుకోండి.
1: యు ఆల్సో డెవలప్ లవ్.
0: ఎవరి చూసినా అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ లవ్.
0: దివ్యమైనటువంటి హృదయ ప్రేమ.
1: అండ్ ఇట్స్ ది లవ్ దట్ రిలేట్స్ టు ది హార్ట్.
0: అప్పుడే మీకు కూడా ఈ దివ్యత్వం అనేటువంటి వెలువడుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ ద డివినిటీ
0: ఆవిర్భవిస్తుంది.
1: అండ్ ఇట్ ఒరిజినేట్స్ దేర్.
0: ఆవిర్భవించేటువంటి కాదు, ఒక విధమైనటువంటి ప్రత్యక్షం అవుతుంది.
1: అండ్ ఇట్ మానిఫెస్ట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు అక్వైర్ ఇట్?
0: మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: ఫస్ట్ యూ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ది రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ది లైఫ్.
0: అన్ని సెల్ఫ్ లోనే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: సెల్ఫ్ అంటే ఆత్మతత్వమే.
1: సెల్ఫ్ మీన్స్ ఆత్మా ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మభావము చేతనే ఆధ్యాత్మిక తత్వంలో మనం ప్రవేశించాలి.
1: విత్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ అక్వైర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఆత్మతత్వం ఉండేటువంటి శక్తి ఎక్కడ కూడా మనకు కాను రాదు.
1: ద పవర్

0: స్పిరిచువాలిటీస్ ఆటం బాంబు ఎనీవేర్ ఎల్స్
1: ఆటం బాంబు అణుశక్తి బాంబులు ఎన్నో ఉంటున్నాయి
0: ఆటం బాంబ్ ది అటామిక్ పవర్ యు ఫైండ్ లాట్స్ ఆఫ్ దెం
1: అన్నింటికంటే గొప్ప శక్తి ఒక్క ప్రేమ శక్తియే
0: ది గ్రేటెస్ట్ పవర్ ఇస్ దేర్ ఇన్ లవ్
1: ఎంతమంది ద్వేషమైనప్పుడు అది ప్రేమగా మార్చివేస్తుంది
0: మెనీ పీపుల్ మే హేట్ యు యెట్ that will convert into love
1: ప్రేమకు సర్వులు కూడా వశమైపోతారు
0: in fact everyone would submit himself to love
1: అతి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి
0: we should develop that love
1: అప్పుడే భారతదేశం కానీ మరి ఏ దేశంలో అయినప్పటికీ ఒకరికొకరు ద్వేషాలు ఉంటుండవు
0: then only bharat or any other country will never find the feelings of hatred towards each other
1: మన చావన్ చెప్పాడు ఎక్కడ చూసినా కానీ వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ అని
0: చావన్ mentioned that there is violence everywhere
1: ఈ వైలెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందా అది
0: where from you get this
1: దీనికంత మానవుడే మూల కారణం
0: man is the main cause
1: మానవుడే అన్నటువంటి దుర్బుద్ధియే ఈ వైలెన్స్ కంత మూల కారణం
0: wicked thoughts in man are responsible
1: మానవుడి యందు ఫుల్ ప్రేమ పెంచుకుంటే ఈ వైలెన్స్ కి ఏమాత్రం అవకాశం ఉండదు
0: when once man develops love there will be no hatred or violence
1: నేను పిల్లలకు చెప్తుంటాను
0: సో భగవాన్ టెల్స్ స్టూడెంట్
1: స్టార్ట్ ది డే విత్ లవ్
0: స్టార్ట్ ది డే విత్ లవ్
1: ఫిల్ ది డే విత్ లవ్
0: ఫిల్ ది డే విత్ లవ్
1: ఎండ్ ది డే విత్ లవ్
0: ఎండ్ ది డే విత్ లవ్
1: ఎండ్ ది డే విత్ లవ్
0: ఎండ్ ది డే విత్ లవ్
1: ది వే టు గాడ్
0: దిస్ ఇస్ ద వే టు గాడ్
1: ఈ ప్రేమని పెంచుకుంటూ పో
0: develop love more and more
1: అంతేకాదు ఉన్న ప్రేమని నువ్వు పాడు చేసుకోవద్దు
0: డోంట్ స్పాయిల్ ది ఎగ్జిస్టింగ్ లవ్
1: ఈ ప్రాప్తమైనటువంటి విద్యల చేత ప్రాప్తమైనటువంటి వాంఛన చేత ప్రాప్తమైనటువంటి బంధన చేత మన ప్రేమను పాడు చేసుకుంటున్నాం
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ స్పాయిలింగ్ లవ్ విచ్ ఇస్ గిఫ్టెడ్ విచ్ ఇస్ లేటెంట్ బికాజ్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్ అండ్ అబౌట్ ఇట్
1: ఐయమ్నకు మూడింటి కుటుంబం భగవంతుడే కారణము
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద మెయిన్ ప్రైమార్డియల్ కాజ్
1: ఐతే ఒకే శక్తి అనేక రకమైనటువంటి రూపనామాలు ధరిస్తుంటాడు
0: బట్ ద సేమ్ డివైన్ పవర్ టేక్స్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్
1: చూడండి ఒకే చీఫ్ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ కు
0: వి హావ్ వన్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్
1: కానీ ఆ చీఫ్ మినిస్టర్ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు ఒక్కొక్కరు నియమిస్తూ ఉంటాడు
0: బట్ హీ అపాయింట్స్ వన్ పర్సన్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్
1: ఆ డిపార్ట్మెంట్ యొక్క అధిత ఆ మినిస్టర్ చూసుకుంటాడు
0: అండ్ హీ విల్ అసైన్ ది రెస్పాన్సిబిలిటీ టు దట్ పర్సన్
1: అన్నింటి యొక్క ఏకత్వాన్ని చీఫ్ మినిస్టర్ చూసుకుంటాడు
0: బట్ చీఫ్ మినిస్టర్ విల్ అబ్జర్వ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్
1: కానీ ఇంకొక మినిస్టర్ చూసుకుంటే ఇదని ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటారు
0: బట్ వీ హావ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అపార్ట్
1: ఇది హెల్త్ మినిస్టర్ అంటారు
0: హెల్త్ మినిస్టర్
1: కానీ చీఫ్ మినిస్టర్ లో ఎడ్యుకేషన్ హెల్త్ అని పేరు పెట్టరు చీఫ్ మినిస్టర్ అంటారు
0: చీఫ్ మినిస్టర్ యాజ్ సచ్ ఇస్ చీఫ్ మినిస్టర్ ఓన్లీ
1: అదేవిధంగానే ఈ ప్రపంచం అంతా కూడా మూడు విధములైన కర్మల చేతనే ఆధారపడి నడుస్తూ ఉంటుండాలి ఏ వాదకుడైనా కానీ ఏ ఇంజనీర్ అయినా కానీ ఏ ఆస్తికుడైనా కానీ ఏ నాస్తికుడైనా కానీ ఏ ఆస్తికి నాస్తికుడైనా కానీ ఏ ఆస్తికుడు నాస్తికుడైనా కానీ అందరి కూడా దీన్ని
0: అంగీకరించడం
1: మూడు కర్మల చేతనే ఈ జగత్తు నడుస్తూ ఉంటుండాలి
0: హోల్ వరల్డ్ ఇస్ మానిటర్డ్ బై త్రీ
1: ఒకటి ఏంటి
0: ఫస్ట్
1: సృష్టి పరిపాలన
0: వన్ క్రియేషన్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేషన్
1: సృష్టి ముందు కలుస్తుంది
0: ఇట్ ఇస్ క్రియేషన్ ఫస్ట్
1: సృష్టి ఆవిర్భావం అవుతుంది
0: అండ్ ఆరిజిన్ ఆఫ్
1: ఆవిర్భావం అనేటువంటి సృష్టిని పరిపాలన చేస్తాది ఇంకొక సృష్టి
0: అండ్ దిస్ క్రియేషన్ విచ్ ఇస్ ఒరిజినేటెడ్ మెయింటైన్
1: ఈ పరిపాలన జరిగినటువంటి దాన్ని తిరిగి దాన్ని నాశనం చేస్తాడు
0: అండ్ దట్ విచ్ ఇస్ సస్టైన్డ్ ఇస్ ఎనిహిలేటెడ్
1: మన దేహమే మనకు ప్రత్యక్ష ప్రమాణము
0: ద బాడీ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్
1: మన దేహం పుట్టినప్పుడు చింత బిడ్డగా ఉంటాడు
0: ద బాడీ ఇస్ బోర్న్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చైల్డ్ వి కాల్ దట్ స్టేజ్
1: చైల్డ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ హి ఇస్ బాయ్
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ చైల్డ్ ఇస్ ఎ బాయ్
1: ఆఫ్టర్ 30 ఇయర్స్ హి ఇస్ మ్యాన్
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ హి ఇస్ గ్రాండ్ ఫాదర్
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ హి ఇస్ ఎ గ్రాండ్ ఫాదర్
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకే కానీ నలుగురు కాదే
0: Therefore, he is not the one in the same who at one time was a child, a boy, man and grandfather, ultimately.
1: అదే విధంగానే ఉన్నదంతా ఒకే శక్తియే.
0: Therefore, only one energy present everywhere.
1: ఈ ఒకే శక్తి సృష్టి స్థితి లయములు మూడింటి కూడా జరుగుతూ ఉంటుంది.
0: The same energy is responsible for the creation, sustenance and annihilation.
1: సృష్టికి బ్రహ్మ అని,
0: creator is Brahma.
1: పరిపాలనకు విష్ణువు అని,
0: sustainer విష్ణు.
1: నాశనానికి శివుడు అని
0: శివ
1: డిపార్ట్మెంట్ ఇంత పెట్టారు
0: దీస్ ఆర్ త్రీ డిపార్ట్మెంట్స్ కేటగరైజ్
1: అయితే ఇది ఎందుకోసం కావాలి
0: వై
1: ఈ సృష్టి పరిపాలన చక్కగా జరగాలి
0: సస్టెనెన్స్ హస్ టు బి డన్
1: దానికోసం ఈ విధమైనటువంటి పేర్లు పెట్టారు
0: ఫర్ దట్ రీజన్ నేమ్స్ ఆర్ గివెన్ డెసిగ్నేషన్
1: కనుక ఈ అన్నింటినీ చేరినటువంటి చీఫ్ మినిస్టర్ గా పేరేటప్పుడు మూడింటి యొక్క ఏకత్వమే గాడ్ అన్నారు
0: ద చీఫ్ మినిస్టర్ హాస్ గాట్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ who goes by the name God.
1: కాబట్టి సృష్టి స్థితి నేమలకు మూడింటికి అధిపతి గాడ్ అన్నారు.
0: God is the master for all these
1: things. గాడ్ అనేటువంటి స్పెల్లింగ్ ఏంటి G O D God.
0: What is the spelling of God? G O D.
1: ఈ G అనేటువంటి బ్రహ్మనే ఒక విధమైనటువంటి జనరేషన్
0: సో G బ్రహ్మా జనరేషన్
1: ఇంకా ఓ అనేటువంటి దానికంతా కూడా పరిపాలన జరుగుతుంటుంటుంది
0: ఓ ఆర్గనైజేషన్
1: ఆర్గనైజేషన్ ఇంకా డి అనేటువంటి డిస్ట్రక్షన్,
0: డి డిస్ట్రక్షన్,
1: ఈ మూడింటి యొక్క తత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం.
0: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్, త్రీ కాన్స్టిట్యూట్
1: బ్రహ్మ. గాడ్
0: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్.
1: ఎవరు కాదని చెప్పగలరు?
0: హూ కెన్ ఎక్స్ప్లెయిన్?
1: ఏ మూర్ఖుడు కాదని చెప్పలేడు.
0: నో ఫూల్ కెన్ నెగేట్.
1: కాదని చెప్పినటువంటి వ్యక్తి రేపటి డిస్ట్రక్షన్ కావచ్చు.
0: అండ్ బికాజ్ యూ మే నెగేట్, నాట్ నెగేట్ టుమారో.
1: కనుకనే
0: సో
1: ప్రతి ఒక్కటి కూడా రీజన్ కు తగినట్టుగా నడుస్తుంటున్నారు, కానీ రీజన్ కి విరుద్ధంగా నడచటం లేదు.
0: ఎవ్రీథింగ్ గోస్ బై ద రీజన్, నాట్ ద వై.
1: ఈ వ్యక్తి కూడా సృష్టి యొక్క క్రమాన్ని అనుసరిస్తూ పోతున్నారు.
0: దెర్ఫోర్ ఎవ్రీ పర్సన్ ఫాలోస్ ద లాస్ ఆఫ్ నేచర్.
1: కనుక నీ దైవం లేదని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు.
0: సో నో వన్ హాస్ అథారిటీ టు డినై గాడ్.
1: లేదంటే నీకు లేడు కానీ నాకు లేదా?
0: యూ మే డినై బట్ యూ కెనాట్ డినై మై గాడ్.
1: లేడినటువంటి వాడికి లేడు కానీ ఉన్నటువంటి వాడికి ఉన్నాడు.
0: The one who says yes, God exists.
1: మనం ఇదే వాదం చేయాలి.
0: Is the way how we should argue.
1: There is no God అంటాడు.
0: One may say there is no God.
1: There is no God అంటే దీన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
0: Let's understand this clear.
1: God is nowhere.
0: God is nowhere.
1: God is nowhere అని ఒకరు చెప్తే,
0: then you say God is nowhere.
1: I in God is no NO ఉంటుండాలి. వేరే డబ్ల్యూ వస్తుంది, ఆ డబ్ల్యూ నోట్ చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: అండ్ టేక్ ఆఫ్ ద డబ్ల్యూ అవుట్ ఆఫ్ వేర్ అండ్ జాయిన్ ఇట్ టు దిస్ నౌ, దెన్ ఇట్ బికమ్స్ గాడ్ నౌ హియర్.
1: బిల్డింగ్ వర్డ్స్, బిల్డింగ్ వర్డ్స్, బిల్డింగ్
0: ఇస్ ఆల్ వర్డ్స్ బిల్డింగ్.
1: కానీ ఏదన్నటువంటి వాడిని ప్రశ్న వేసుకో.
0: బట్ దే పుట్ ఎ క్వశ్చన్ టు పర్సన్ అయ్యా
1: ఎవరికి లేడు దేవుడు?
0: వెల్ హూ సేస్ దట్ హి హస్ నో గాడ్?
1: నాకు లేడు.
0: వెల్ ఐ హావ్ నో గాడ్.
1: అయితే నీకు లేకపోతే నీవు పో.
0: Now you may go on your own.
1: God naaku unnadu.
0: I have my God.
1: Naaku unnatundi devunni nivu ledani cheppadaniki who are you?
0: Who are you to question my feeling, my conviction?
1: Naaku unnadu neeku ledu.
0: My God exists.
1: Naaku ledu nivu cheppukochu gaani naaku ledani cheppadaniki nivu evaru?
0: You can deny yourself, you cannot deny my God and conviction.
1: Ikkati visala buddhi lekapovadam chethane manavudu inta narrow mind lopala cheri kevalam jeevitham anta vyartham chestunnadu.
0: Man has lost his broad mindedness and his narrow mindedness
1: for himself. Expansion love, expansion love, expansion.
0: So one should have this expansion love.
1: Kaani ee naati vaadapanu contraction love, contraction love.
0: All those that argue in this world, they have contraction
1: love. అంత సంకుచమైనటువంటి ప్రేమతో పోతున్నారు.
0: They have got narrow love.
1: తాను తన కుటుంబం, తాను తన కుటుంబం, తాను తన కుటుంబం.
0: Love is limited to himself and his family.
1: విశ్వ కుటుంబీకుడు నీవు.
0: You belong to this family.
1: ప్రపంచమంతా కూడా ఒక ఫ్యామిలీ నీ.
0: The whole world is one.
1: అన్ని దేశములు కూడా అన్ని రకములైనటువంటి రూములే.
0: And all countries are different rooms
1: here. అన్ని రూములలో జీవించేటువంటి వాడు నీ బ్రదర్స్ సిస్టర్స్.
0: And those that live in these rooms are your brothers and sisters.
1: సంబంధ బాంధవ్యాన్ని పెంచుకున్నప్పుడు ఎవరిపైన మనకు ద్వేషం రాదు.
0: When we have this intimate close relationships, you will never hate anybody.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా దైవత్వాన్ని చక్కగా ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకోవాలి.
0: Every man must understand the nature of God.
1: జగత్తులో మరొకటి లేనిది.
0: Only God that exists, no one else.
1: నో ఎనీ శక్తి.
0: There's no energy
1: what? Only ఒకే గాడ్.
0: Only one God.
1: అనేక మంది చెప్తారు శక్తి ఎనర్జీ రెండు ఉంటున్నాయి, పవర్ ఒక మ్యాటర్ ఉంటుంది అది అంటారు.
0: అండ్ పీపుల్ సే ది ఎనర్జీ మ్యాటర్ అండ్ మ్యాటర్ ఆర్ డిఫరెంట్.
1: కానీ మ్యాటర్ అనేది లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ హియర్.
1: అంత ఎనర్జీని,
0: ఓన్లీ ఎనర్జీ,
1: అంత శక్తి,
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ మ్యాటర్ కూడా కొంతకాలంలో ఎనర్జీగా మారిపోతుంది.
0: మ్యాటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎనర్జీ.
1: క్లాత్.
0: దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది క్లాత్. క్లాత్ కు ముందు ఏముంటుంది అది?
0: వాట్ వాస్ దేర్ బిఫోర్ దిస్?
1: ఇది థ్రెడ్ ఉంటుంది. అది ఈ థ్రెడ్ కు ముందుగా ఏముంటుంది? కాటన్ ఉంటుంది. అది కాబట్టి ఆ కాటన్, థ్రెడ్ క్లాత్ మూడు ఒకటే.
0: దేర్ఫోర్ ద కాటన్, the thread and the cloth are one and the same.
1: Roopamulu naamamulu vere vere ipinayi.
0: The names and forms differ.
1: Kaani mooladharam okkate, fundamental right okkate.
0: But the fundamental principle is one and the same.
1: Adi ye daivattamu.
0: That is divinity.
1: Kaani evaru kuda kaadani cheppadaniki veelledu.
0: No one can deny
1: it. Kaadani kaadani po ante gaani naadeni kaadani cheppadaniki neeku adhikaram ledu.
0: You cannot deny my conviction or feeling.
1: Intati gaadamainatundi vishwasam ee naadu lopa manavudi yandu abhirudhi kavali.
0: Such strong faith should develop in every man.
1: Evaru మంచి పని చేస్తుంటుంటే ఇది చెడ్డ చెడ్డ అని వాడిని దూషిస్తుంటారు.
0: వన్ డస్ ఎ గుడ్ థింగ్, అదర్స్ గో ఆన్ బ్లేమింగ్ హిమ్.
1: మీకు చెడ్డ అనేటువంటి అధికారం మీకు ఎక్కడ ఉంది?
0: వాట్ రైట్ హావ్ యూ టు
1: సే నీవు చేయ మంచిని?
0: యు ఆల్సో డు గుడ్.
1: మంచి చేసేటువంటి వారిని ఎందుకు నీవు విమర్శిస్తావు?
0: వై డు క్రిటిసైజ్ దోస్ దట్ డు గుడ్ థింగ్స్?
1: కనుక నీవు ఆ విధమైనటువంటి దీనికి పోకూడదు.
0: డోంట్ ప్రొసీడ్ ఇన్ దట్ వే.
2: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈనాటి బాలబాలికలు ఎందు ఈ పవిత్రమైన విశాల హృదయం అభివృద్ధి కావాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ స్టార్ట్ డెవలపింగ్.
1: భారతోద్ధారకులు,
0: యువర్ ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్,
1: జగదోద్ధారకులు,
0: అండ్ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద
1: భవిష్యత్తు లీడర్స్, లీడర్స్ మీరు,
0: అండ్ యూఆర్ ద లీడర్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క లీడర్షిప్ మీరు వహించాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్.
1: అప్పుడే దేశం బాగుపడుతుంది.
0: అండ్ ద కంట్రీ వుడ్ అడ్వాన్స్.
1: లోక సమస్త సుఖినో భవంతు.
0: లెట్ ద హోల్ వరల్డ్ ప్రాస్పర్.
1: లోకమంతా క్షేమంగా ఉండాలి.
0: లెట్ ద హోల్ సర్వలోక
1: హితే రతః అన్నాడు మన వాజ్పేయి.
0: వాజ్పేయి సెడ్స్
1: అందరూ కూడా మంచిగా ఉండాలి.
0: దట్ ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: అదే అందరూ మనం ఆశించవలసింది.
0: దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
1: అందరూ క్షేమంగా ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి గుడ్.
1: అందరూ హెల్తీగా ఉండాలి.
0: లెట్ ఎవ్రీబడి బి హెల్తీ.
1: అందరూ హ్యాపీగా ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అది నిజమైనటువంటి యొక్క బర్త్డే.
0: దట్ ఇస్ ది ట్రూ బర్త్డే.
1: నిజమైన బర్త్డే అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ట్రూ బర్త్డే?
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: చాలా మంది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అంటారు.
0: మెనీ పీపుల్ గ్రీట్ బై సేయింగ్ హ్యాపీ బర్త్డే.
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పొచ్చు.
0: Those who are not happy,
1: ఎప్పుడు హ్యాపీగా ఉన్నటువంటి వాడికి హ్యాపీ బర్త్డే ఎందుకు?
0: When one is happy always, why should you greet him happy birthday?
1: కనుకనే ప్రహ్లాదుడు చెప్పాడు.
0: సో ప్రహ్లాద సార్,
1: పుట్టిన తక్షణమే కొడుకుని భ్రామించటం చాలా వేదితనము.
0: ఇట్స్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ ఎనీ పర్సన్ యువర్ సన్ ద మూమెంట్ హీ ఈస్ బోర్న్.
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: I will not be happy after listening to the news of the birth of the son.
1: కానీ ఆ పుత్రుని కనుగొని పొగడగా
0: when son is praised by all,
1: putrotsahamu anubhavinchali,
0: then he will have all the joy and the bliss.
1: Putrina tachane ni vanna chakra manchukotam goppatanam kaadu.
0: Nothing great in distributing sweets.
1: Putrina tanti bidda manchi peru kavali.
0: The child should grow and bring
1: samajamani mechukovali,
0: and the society should
1: samajamani gauravani tan andukovali,
0: and he should be reputed.
1: Putrotsaham manam cheskovali.
0: He should be respected, then you can celebrate the occasion.
1: Lekapothe kukkalu kuda enno biddalu puttunnayi,
0: and dogs also will bring it to me.
1: Chakra manchutunnayi.
0: Do they distribute sweets?
1: Lede.
0: Now,
1: kaani manushiki maatramu manushi manavudu.
0: Is manushi human being manava?
1: Manavudu anaga emi? Daiva swaroopude.
0: Manava is embodiment of God.
1: Ajnanudude manavudu.
0: Is free from ignorance.
1: Jnana swaroopude manavudu.
0: Is embodiment of
1: ma ajnanamu.
0: Ma ignorance.
1: Na lekunda.
0: Without it.
1: Va vattichadamu.
0: Va who conducts.
1: Ajnanam lekunda vattichinatundi vaade manavudu.
0: The one who conducts himself without ignorance is manava or human
1: being. ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
0: యువర్ ప్రజ్ఞాన
1: పేరు ప్రజ్ఞానం అని పెట్టుకుని అజ్ఞానంలో ఎందుకు నీవు ప్రవేశిస్తున్నావు?
0: యువర్ వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన, బట్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ అజ్ఞాన ఇగ్నోరెన్స్.
1: పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
0: యాక్ట్ అకార్డింగ్ టు దట్ నేమ్ యూ బేర్.
1: కనుకనే పేరుకు తగినటువంటి త్యాగరాజు అని పెట్టారు. త్యాగంగా మనం అనుభవించాలి.
0: యూ హ్యావ్ ద నేమ్ త్యాగరాజు, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: పేరు ఒక విధమైన రాముడు అని పేరు పెట్టుకోవచ్చు.
0: అండ్ యూ హ్యావ్ ద నేమ్ ఆఫ్ ఎ రామ.
1: కానీ గుణము చూస్తే చాలా ఇదిగా ఉంటాయి.
0: బట్ యూ హ్యావ్ ఆల్ దాట్ క్వాలిటీ.
1: మన శైలి పెంచుకోవాలంటే ఈ జగత్తులో మూడు రకమైన శక్తులు మనకు కనిపిస్తున్నాయి.
0: వీ ఫైండ్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు గ్రో ఫిజికలీ.
1: మీరు చక్కగా విచారించాలి.
0: ఎంక్వైరీస్
1: మనం తినేటువంటి ప్రతి తిండి అంటే కూడా మన యొక్క దివ్యమైన శక్తులు ప్రవేశిస్తున్నాయి.
0: అండ్ దేర్ ఇస్ డివైన్ పవర్ ఇన్ ద ఫుడ్ దట్ యూ కన్స్యూమ్.
1: కానీ ఇదంతా భారతీయుడు ఎక్కువగా దీన్ని ఈ తిండిని భుజిస్తారు.
0: భారతీయస్ అండర్స్టాండ్.
1: కనుకనే భారతదేశం అంటే ఈ శక్తులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: సో మెనీ ఫ్యాకల్టీస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ పవర్ ఇన్ భారత్.
1: చింతపండు రసం ఉంటుంది.
0: అండ్ యూ ఫైండ్ టామరిన్ జ్యూస్.
1: నిమ్మ రసం ఉంటుంది.
0: లైమ్ జ్యూస్.
1: బత్తాయి రసం ఉంటుంది.
0: ఆపిల్
1: రసం ఉంటుంది.
0: జ్యూస్.
1: ఇంకా ఒక ఉల్లిపాయ రసం ఉంటుంది.
0: అన్నిప్పుడు
1: భారతీయులు భుజిస్తారు.
0: అండ్ భారతీయస్ నో ది వాల్యూ ఆఫ్ దిస్.
1: అన్నిట్లోపల కూడా అధికంగా ఆమ్లం ఉంటుంది.
0: అండ్ యూ ఫైండ్ యాసిడ్ కంటెంట్ మోర్.
1: యాసిడ్ అంటే ఆమ్లం ఉంటుంది.
0: యూ ఫైండ్ యాసిడ్ దేర్.
1: ఈ యాసిడిటీ కాకుండా ఆకు పదార్థాలు భుజిస్తున్నాం మనం.
0: అండ్ వీ ఆల్సో ఈట్
1: కూరగాయలు భుజిస్తున్నాము.
0: అండ్ ఆల్సో వెజిటబుల్.
1: వీటి అంతా కూడా అనేక లోహములంతా ఉంటున్నాయి.
0: అండ్ ఫైండ్ సో మెనీ మెటల్స్ దేర్.
1: కనుకనే లోహము,
0: ద మెటల్,
1: అయస్కాంతము,
0: మ్యాగ్నెట్,
1: ఈ ఆమ్లము,
0: యాసిడ్,
1: ఈ మూడు చేరితే మానవుడైపోతున్నాడు.
0: ఆల్ ది త్రీ మేక్ ఎ మ్యాన్.
1: ఈ విధమైన సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వి షుడ్ నో దిస్ సో క్లియర్లీ.
1: మానవుని యందు ఈ దివ్యమైనటువంటి శక్తులు మూడు ఉంటున్నాయి.
0: ఇన్ మ్యాన్ దీస్ త్రీ డివైన్ పవర్స్.
1: అయితే ఇవి అధికంగా పోకూడదు.
0: బట్ వి షుడ్ నాట్
1: నిత్య జీవితంలో భుజించేటువంటి ఆహారం అంతా కూడా ఎంతనో ఆమ్లం ఉంటుంది.
0: అండ్ దేర్ఫోర్ ఆల్ ద ఫుడ్ దట్ వి కన్స్యూమ్ దిస్ మచ్ ఇస్ దేర్.
1: ఈ యొక్క రసాయనము, ఈ విధమైనటువంటి యొక్క శక్తి, ఈ విధమైనటువంటి ఆకర్షణ, మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: దేర్ఫోర్ ది కాంబినేషన్ ఆఫ్ ద కెమికల్స్, ఎనర్జీ అండ్ అట్రాక్షన్ మేక్ ఎ మ్యాన్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను తాను భుజించేటువంటి ఆహారంలో సరైనటువంటి విద్యని మనం విచారించుకుని చేయాలి.
0: Therefore every student as he partakes food he should investigate clearly.
1: బత్తాయి రసం చాలా మంచిది.
0: The bhatiya juice.
1: టొమాటో రసం చాలా మంచిది.
0: The tomato juice is good.
1: నిమ్మ రసం చాలా మంచిది.
0: Lime juice.
1: ఆపిల్ రసం చాలా మంచిది.
0: Apple juice.
1: ఈ విధమైనటువంటి దీంతో మనం తింటే మనలో ఆమ్లం
0: అధికమైపోతుంది.
1: ఆకుకూరలు చాలా మంచివి. మిగతా వెజిటబుల్స్ కూడా చాలా మంచివి. దీంతో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ విధంగా విటమిన్స్ అంటున్నారు. కానీ విటమిన్స్ కాదు ముఖ్యంగా, దీంతో ఐరన్ అంతా ఉంటుంది. ఈ ఐరన్ పదం అనేటువంటి మన బాడీకి ఎంతైనా శక్తినిస్తుంటుండాలి.
0: ఐరన్ దట్ గివ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ.
1: కనుకనే మన దేహం పుష్టిగా ఉంటుండాలి.
0: ది బాడీ షుడ్ బి హెల్తీ.
1: పుష్టిగా ఉన్నటువంటి దేహంతో ఎంతైనా మనం సంతృప్తి పొందొచ్చు.
0: విత్ ది హెల్తీ బాడీ యూ కెన్ అండర్టేక్ ఎనీ టాస్క్.
1: కనుక దైవత్వాన్ని మనం ఎక్కడెక్కడో వెతుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ప్రతి దేహంలో ప్రతి ఒక్క ఇంచు కూడాను, ప్రతి వెంట్రుక కూడాను దైవ స్వరూపంగానే ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ అవర్ బాడీ, ఇన్ ఎవ్రీ హెయిర్ యూ ఫైండ్ గాడ్.
1: అందువల్లనే ఆనాటి హనుమంతుడు
0: Therefore, Hanuman in those days,
1: రాముడు ఇచ్చినటువంటి ముత్యాల మాలను ఒక్కొక్కటి కొరికి కొరికి పారవేశాడు.
0: And he has taken the chain of pearls and he went on breaking it.
1: అయ్యో కోతి బుద్ధి పోలేదే అనుకుండాలి సీత.
0: సీత thought that Hanuman has not given up his monkey mindedness.
1: నాయన విలువైనటువంటి ముత్యములు ఎందుకు పారవేస్తున్నావన్న.
0: Why do you throw aside all the valuable pearls?
1: ముత్యం యొక్క విలువను నువ్వు చూస్తున్నావు.
0: యూ గో బై ది వాల్యూ ఆఫ్ ద పర్ల్.
1: నేను ముత్యంలో ఉన్నటువంటి శబ్దాన్ని నేను వింటున్నాను.
0: బట్ ఐ లిసన్ టు ద హోలీ సౌండ్.
1: నా ఓడరోమము రామనామమే.
0: ఎవ్రీ రోమా హెయిర్ ఇస్ ఫుల్ ఆఫ్ రామనామ.
1: ఈ ముత్యంలో రామనామం లేదే.
0: ఇన్ దిస్ పర్ల్ దేర్ ఇస్ నో
1: రామనామం. లేని ముత్యం ఎంత విలువైందో నాకు అక్కర్లేదు.
0: సో ద పర్ల్ విచ్ డస్ నాట్ ఈక్వల్ గాడ్స్ నేమ్ ఇస్ యూస్లెస్ టు మీ.
1: కనుక ప్రతి రక్తమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను, ప్రతి వెంట్రుకనందు కూడాను ఆ దివ్యత్వం అనేటువంటి ఉంటున్నారు ఈ భారతీయులు.
0: దేర్ఫోర్ ఇన్ భారత్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ
1: ఆధారం
0: డివినిటీ.
1: అనేక మంది అంతా కూడాను భారతదేశంలో వచ్చి పుట్టాలని, భారతదేశంలో వచ్చి చావాలని ఆశిస్తూ ఉంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ వాంట్ టు బి హియర్ ఇన్ దిస్ కంట్రీ, దే వాంట్ టు డై హియర్.
1: విద్యార్థులకు బాగా తెలుసు.
0: స్టూడెంట్స్ నో వెల్.
1: మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు గొప్ప వేదాంతి.
0: యు నో మ్యాక్స్ ముల్లర్ ద గ్రేట్ ఫిలాసఫర్.
1: నిరంతరం కూడా ప్రార్థించేటువంటి వాడు, నేను భారతదేశంలో పుట్టాలి, భారతదేశంలో చావాలి అని.
0: మ్యాక్స్ ముల్లర్ ప్రేడ్ కంటిన్యూస్ ఇట్ వాస్ టు బి బోర్న్ హియర్.
1: ఇంత పవిత్రమైనటువంటి త్యాగ భూమి భారత భూమి.
0: బికాజ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇంత పవిత్రమైనటువంటి యోగ భూమి భారత భూమి.
0: భారత భూమి ఇస్ వన్ ఆఫ్ యోగ.
1: ఇంత పవిత్రమైనటువంటి పుణ్య భూమి భారత భూమి.
0: ఇస్ వన్ ఆఫ్ పుణ్యాద మెరిట్.
1: ఇటువంటి పుణ్య భూమి, త్యాగ భూమి, యోగ భూమి అనేటువంటి భారత భూమిలో పుట్టినటువంటి వాడు, మీకు ఎందుకు ఈ త్యాగం రావటం లేదు?
0: భారత్ ఇస్ ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: కనుక మీరు భారతీయ పుత్రులు, మీరు
0: యు ఆర్ ద సన్స్ ఆఫ్ భారత్.
1: కనుక మీరు భారతీయులుగా జీవించడానికి ప్రయత్నించండి.
0: లీడ్ ది లైఫ్ ఆఫ్ భారతీయ.
1: ఇతరులకంత ఆదర్శాన్ని నిరూపించండి.
0: యు సెట్ ఎన్ ఐడియల్ ఫర్ ఎవరీబడీ.
1: ఇతరులకు ఆనందాన్ని అందించండి.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: ఇది ఈనాటి యొక్క ఆనందము, ఈనాటి మీరు పంచుకోవాల్సినటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ద మెసేజ్. This is the love that you should share and make everybody
1: happy. Ee devamu puttin dinam kaani naaku puttin dinam ledu.
0: And this is only birthday of the body. In fact bhagavan has
1: no birthday. Meeru raavadam cheta, meerandaru aashinchatam cheta idi oka birthday maani bhavistunnanu.
0: Since all of you have come here, today is considered a birthday.
1: Kanuka naaku ee birthday kaadu mukhyamu.
0: This birthday is not important.
1: Meerandaru aanandanga undinappudu dinamme naa birthday.
0: That day when all of you are happy is the real birthday of bhagavan.
1: Itti aanandani nenu aashistunnanu.
0: This sort of bliss that Bhagavan wants.
1: ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను.
0: His love that Bhagavan wants.
1: త్యాగ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను.
0: Sacrifice that Bhagavan wants.
1: ఏమీ అక్కర్లేదు.
0: Nothing he wants in
1: మీరు
0: particular.
1: త్యాగులై, మీరు ఆనందమయులై, మీరు యోగులై, తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించినప్పుడు అది నా ఆనందము.
0: Bhagavan will be happy when you are one of sacrifice, when you are one of bliss, when you are one of spiritual practice.
1: మీరందరు శాంతి భద్రతతో జీవితాన్ని ఆదర్శంగా చూపించాలని నేను ఆశిస్తున్నాను.
0: యు లివ్ ఇన్ పీస్ అండ్ సెక్యూరిటీ, దట్స్ హౌ స్వామి వాంట్స్ యూ టు లీడ్ యువర్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైన దినం నందు మీరందరూ కూడా ఉత్తమ భావాన్ని మీరు హృదయంలో ఎన్నుకోవాలి.
0: ఆన్ ది సీక్రెట్ ఆస్పిషియస్ డే డెవలప్ ద నోబుల్ సీక్రెట్ థాట్స్.
2: Sai Ram, you just heard the Divine Discourse delivered by Bhagwan Shri Satya Sai Baba during the 73rd birthday celebrations in the Sai Kulwant Hall at Prashanthi Nilayam on the 23rd of November 1998. Addressing thousands of devotees, Bhagwan Baba said, and I quote, It is this power that has attracted all of you here. My love is my greatest property. The divine power has neither birth nor death. I do not feel elated when praised, nor depressed when blamed. I treat these dualities of life with equanimity. I am happy both in pleasure and pain. There is only love in me. My love lives by giving, giving and giving. It never receives. This is the difference between my love and the worldly love, which believes in receiving alone. That is why my love is ever expanding. A small seed becomes a gigantic tree with many branches and fruits. All of them have their origin in the seed. Likewise, out of love has emerged the creation. Love is God. Live in love. Unquote. Thank you and sign up.

మధుర మధు

God is high.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా,
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా,
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా
1: as you find fire in wood
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కన్నులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision or the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: Creation means it's the expression of the will of God.
0: దీని పేరే ప్రకృతి.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ టు మేనిఫెస్ట్ and to express the divinity immanent in him.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: The human being should have main human qualities.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజోతమో గుణములు ఉండినట్టును ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: అవి ఏ? డకార త్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion mottamodaradi.
1: The first one, devotion.
0: Discipline rendavadi.
1: Discipline second.
0: Duty moodavadi.
1: Duty the third.
0: Yuvati yuvukulara.
1: Young men and women.
0: Meerandaru kudanu chaala manchi vare.
1: You are all very very good.
0: Kani
1: but
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ ను కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం కానీ చిత్రం కానీ అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీని వల్ల టైం వేస్ట్ అయిపోతుందని.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము,
1: దే సిట్ ఇన్ అన్ అసెంబ్లీ,
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా క్లాప్స్ వేయటము,
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్,
0: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక్క క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైం.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడా మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: at this age.
0: Chala pradhanamainatundi prana samanamainatundi character.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: Kanuka itti prana samanamainatundi yokka ee yokka seela tattvani anaga mana character nu chakkaga poshinchukovali.
1: This character, which is our very life, should be kept up properly.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్, యూ విల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later.
0: Kanukane, start early, drive slowly, reach safely.
1: So Bhagavan says, start early, drive slowly, reach safely.
0: Idi manchi samayam starting.
1: This is very good time to start.
0: Idi manchi seedling vayasu.
1: This is the time of a seedling.
0: Idi chakkaga vachindante chettanta kudunu chakkaga avutundi.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: We don't need to bother about the questions relating to
0: ఏ దేశం వారైనప్పటికీ
1: or Germans or Russians.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country, you are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you belong.
0: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: Maharshulu, prachina yuvakulu, ee vidhamainatundi gunamunu kapadukuntu raavatam chetane vaaru charitrakaruluga roopondinaru.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History aniga emiti?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatunte vaani story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైనదైనప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
1: నాచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నాచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పామును చూచినట్టుగా బెదురుకొని దూరం అయిపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే Just as they would run away from a serpent, they will run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you know the importance of character.
0: 3/4 character is life అని.
1: 3/4 of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపితం.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా ఏంటంటేగా విచారణ చేసి చూసినప్పుడు,
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ,
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యూ గో త్రూ ది హిస్టరీ యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు,
0: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
0: కాని దానికి పూర్వము ఒక్క క్షణమైనా కూడాను, ఒక్క నిమిషమైనా కూడాను సీతను రాముని చూచి ఎరగడు.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత.
1: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్. దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
0: చూడకూడదని ఉన్నాడు.
1: హి జస్ట్ రిమైన్ క్వైట్.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: దే సాట్ దేర్ నియర్ ద ఆల్టర్.
0: మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నేర్చుకున్నారు.
1: దే జస్ట్ గాట్ అప్ టు టై దిస్ సేక్రెడ్ నాట్.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్ దో హీ వాజ్ దేర్ హీ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాయం ఇయం సీత, రామ ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామ హియర్ ఇస్ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామ డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్ డెమాన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు.
1: 14 years of time he spent with him.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్.
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల
1: అట్ దట్ ఏజ్
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైమ్,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కాని ఒక పర్వతం పైన
1: అనే మౌంటైన్,
0: సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు
1: అనే మౌంటైన్ టాప్, సుగ్రీవ హనుమాన్
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవుని చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ, టెలింగ్ దట్ హౌ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్ సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
0: రాములు కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: రామ ఆల్సో ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ది జ్యువెల్స్ ఆఫ్ సీత.
0: అప్పుడు లక్ష్మణ్ ముందు పెట్టాడు.
1: దెన్ దే వర్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: డూ దిస్ జ్యువెల్స్ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా సీత?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: దెన్ హీ సెడ్
0: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ది నెక్లెస్ టు హూమ్ ఇట్ బిలాంగ్స్ టు.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ది బ్యాంగిల్స్ టు హూమ్ దే బిలాంగ్.
0: కానీ కాలి అందలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెస్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: అండ్ హీ ఆస్క్డ్ హౌ డు యు నో దట్ యాంక్లెస్ బిలాంగ్ టు సీత.
0: నిత్యం పాదాభివందనం. ఆయన దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ డు నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీడే ఐ కుడ్ ఐడెంటిఫై.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉండినప్పటికీ ఒక్క క్షణమైన కూడాను సీతముఖం చూచి ఏడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ్ ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్ హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైన పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ది క్రౌన్ ఆఫ్ పీస్ వీ హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: నత

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి యొక్క క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జను సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్ దిస్ సేక్రెడ్
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకం గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి దట్ ఐ షుడ్ ప్రాపగేట్
0: ఎవరు దీన్ని ప్రచారం చేయగలరు.
1: Who can propagate this?
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: He was thinking seriously about it.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: At that time, two boys came running.
0: వారి లవకుశులు.
1: They are Lava and Kusha.
0: గురుజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: They asked Guruji, what is it that you are thinking?
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: I have written this sacred history of
0: Rama.
1: This should be publicized.
0: ఆదర్శవంతమైనటువంటి గుణాలు సమాజంలోకి అందించాలి.
1: The ideals must be taught in society.
0: దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: The divine glory of Rama should spread all over the world.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: The character should be passed on to every person.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నాం అన్నారు.
1: I'm thinking who is the right man to do it.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: Both the boys with folded hands.
0: గురుజీ.
1: Said Guruji.
0: మాకు ప్రాణం ఉన్నది.
1: We have life.
0: మేము మీ శిష్యులము.
1: We are your disciples.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: We are ready to shed our life, the blood.
0: మీ సేవలకు మీ జీవితాన్ని అంకితం చేస్తాము.
1: We will dedicate our life to serve you.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తాం అన్నారు.
1: Command us, we will certainly follow.
0: వాల్మీకి పట్టరాని ఆనందముతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: Valmiki started shedding tears in all ecstasy.
0: ee leta hrudayanannitti ee pillallo intati tyagama intati audhaaryama intati pavitramaina bhavama ani aanandinchadu.
1: Valmiki was so happy because though they were so young little boys, they have that sacred feelings, the nobility.
0: Naina repadu dinne inka aalasyam cheyanakkaledu. Aalasyam amrutam visham.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దాన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: An earthen pot with the nectar amruta is much better.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made of
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with the nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్ విషం పాత్ర యావది.
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచమనేటువంటి సర్వ సుఖములతో సర్వ సంతోషములతో సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: Idiya manaku bangaramu.
1: Is that the goal? No.
0: Hrudayamuto anega emi hrudayasthaye bhagavantudu.
1: God resides in the altar of our heart.
0: Bhagavantudu ye badrinath yendo ye kedarnath yendo ye badrachalam nando ye tirupati yendo prashanthi yendo ledo kaadu.
1: God is not specially present in pilgrim centers like badrinath kedarnath tirupati or prashanthi.
0: Anni controller mana hrudayamlo unnadu.
1: Absolute, complete, total controller is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: So where is God? He dwells in our heart.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: You don't need to search for him anywhere.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: God is present in everyone's heart.
0: కాబట్టి ఇట్ మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: Though human body is earthen pot, it is highly sacred.
0: దీనికి మానాభిమానములు గౌరవ మర్యాదలు ఏ మాత్రమూ అక్కర్లేదు.
1: This body should not be mindful of the attachment or respect or esteem. You should enjoy the bliss of God. Why other matters?
0: Kanuka meeru tyagulai meeru vellali annadu Valmiki.
1: Valmiki said, be men of sacrifice and go forth.
0: Nimisham lopala varu lopalaki vellaru rudrakshalu dharincharu kashaya vastram kattaru kankanalu rudrakshamulaga vesukunnaru tammura cheta pettukunnaru bayaljeraru.
1: In a moment time they wore ochre robes and they were wearing rudrakshamalas and with tambura, the musical instrument, they went on.
0: Ramakathanu vinaraya. Bazaar bazaar tirutunnadu Ramakathanu vinandi.
1: They went on moving around every street. Listen to the story of Rama.
0: Ee chinna vayasunandu ee dehaniki inta tyagama.
1: At this tender age they were born.
0: Ee jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు ఆ వాల్మీకులు కూడాను ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: It was the work of Valmiki that shaped them as men of detachment.
0: ఈనాటి యువకులు ఎందు
1: Today among youngsters,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: Youngsters don't do namaskar joining both the hands.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: They bend their heads and participate in Nagar Sankirtan.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు బయటకు వస్తారని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్ దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము.
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్.
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము.
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్.
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్? పరులకు
0: మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్?
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వి షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఏ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు దుష్టవాక్యములకు దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్టివిటీస్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: తుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకేమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అక్రమహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకేమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజారులో పోయి అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికి అవమానకరమైన.
1: It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyateye moola kaaranam.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati jadunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: వితౌట్ మొరాలిటీ హౌ డూ యూ ఫైండ్ ద కమ్యూనిటీ?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: ద డాగ్స్ అండ్ ఫాక్సెస్ దే హావ్ రీజన్ అండ్ సీజన్.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో సీజన్ హ్యాస్ నో రీజన్.
0: అలాంటి మనిషి మనిషి ఎట్టవుతాడు?
1: హౌ డు యూ కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: కనుక యువకులారా,
1: సో యంగ్స్టర్స్,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పల్లకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులుగా వించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సీక్రెట్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సీక్రెట్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెర బతుకో లేక పుట్ట బతుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I am going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I am going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I am going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యు రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణే మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: So you should serve villages first.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: You don't need to visit the same.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: You should convene a meeting of youngsters in every village. Talk to them, they need to keep it clean.
0: హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: It's so difficult to travel from హైదరాబాద్ to నెల్లూరు to serve.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూరు, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందుకని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టూ.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకు సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: Doctors ni teeskonu poi oorlo anta check up cheyinchali.
1: We should take doctors and organize health check up.
0: Ee vidhanga ee naat yuvakulu sarvasanga parityagulai poi pallalu yendu praveshinchi pavitramaina sevalu chestunnarante pallavari kudunu sigvesi vare indulo palgontu vastaru.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful. We should always be servants and men of service.
0: It is
1: only in the servitude lies the leadership. Today leaders, they never served before. They want to be leaders without serving anyone. That's why the present plight of the world is like this. In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్?
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: మంచి బలవంతుడు,
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: Chitanvesham nimittamai aneka vidhamaina karmalu acharinchadu.
1: He made various attempts to search Sita.
0: Kani Lankalo unna rakshasulu ee naadu ee koti mukham chusi erivaru.
1: But the rakshasas there in Lanka never saw any monkey before.
0: Tarakamainatundi jantu vachindani andaru bayalu deraru dani chuttaniki.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: Andulo Ravana yokka kumarudainatundi vaadu ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: అమంగ్ దెమ్ ది ఇంద్రజిత్ సన్ ఆఫ్ రావణ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది కెపాసిటీస్ ఆఫ్ హనుమాన్.
0: అయినప్పటికీ
1: యట్
0: తాను చెప్పాడు.
1: హి రిప్లైడ్,
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హి సెడ్, సార్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వి సే దట్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర, నేచురల్లీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరికి దాసులు కావచ్చును.
1: యూ మే బి సర్వెంట్ టు సమ్వన్ ఎల్స్.
0: దుష్టకర్మలకు, దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: యూ మే బి సర్వెంట్ టు బ్యాడ్ యాక్టివిటీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: విషయ భోగములకు, విషయానందములకు దాసుడు కావచ్చును.
1: ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: విషయ భోగములకు దాసుడు కావచ్చును.
1: యూ మే బి ఎ సర్వెంట్ టు ప్లెజర్.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పేముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని, సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్
0: పాత్. సమయం చిక్కితే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హి సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరుని తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we get our mouth open. This is no meditation.
0: నోరుని మూయి,
1: shut your mouth,
0: హృదయాన్ని తెరుచు,
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి, మంగళింటికి ప్రయాణం అవుతుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: This is not
0: japa. ఈ విధంగా కాలంని వ్యర్థం చేయొద్దు.
1: Don't waste time like this.
0: ఈ జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కకపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయత్నం చేయి.
1: If you don't find time to meditate, come on, serve others.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: You can also inquire in another way.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: How to pray God?
0: అని కొంతమందికి సందేహం.
1: Some doubt.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్ర యందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కానీ భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి.
1: వాట్ ఎవర్ యు మే డూ, ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగా రూపొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకుడను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యు కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చే, వాకింగ్ ప్రాక్టీస్ చే, రీడింగ్ ప్రాక్టీస్ చే, రైటింగ్ ప్రాక్టీస్ చే.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడా నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు మీ యువకుల్లో.
1: దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తినంతా కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నావు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్టే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వి సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond ni koneedi evaru?
1: Who buys this diamond?
0: Manishe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold ni kone vaadu evaru? Manishe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Kona padetundi gaani koneetundi vaadu manishe.
1: The one that is purchased material objects but you buy.
0: Koneetundi vaade lekapothe kona padetundi daniki viluvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: no objection. Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామసన్నిధిని చేరుకున్నావు.
1: యు ఆర్ సో నియర్ రామ.
0: రామచింతన చేస్తున్నావు.
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామ. హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: సెవెరల్ ఇయర్స్. రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama? You are so near Rama.
0: రామచింతన చేస్తున్నావు.
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామ.
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యు ఆర్.

0: పది నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క వెనుకకు వచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైనా కొన్ను ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యు సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యు మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామకార్యం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ రామా సెక్ట్?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: Namam negative.
1: The name is negative.
0: Seva positive.
1: Service is positive.
0: Ee negative positive rendu chernappude current useful avutundi.
1: When once negative positive are there, the current flows.
0: Adhe mana will power.
1: This current is our will power.
0: Ee yokka will power anipudu dani manam chakkaga vinivoginchukovali.
1: We should make proper use of this will power.
0: Idi etla?
1: How?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, satya dharma shanti prema.
0: వాళ్ళంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బు వెలుపులో వస్తుందా?
1: డు యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్ అలోన్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బు లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంట్ ను ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. ఆయిల్ దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తుంది.
1: ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనే ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైనటువంటి ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా ఆమెను దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: Is God.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: Is a goddess of our life.
0: భార్యను మోహంతో చూడాలి.
1: Wife, you look at her with attachment.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: You look at your daughter with all the
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్ హ్యాపీ.
0: ఇలాంటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: Oka college ki meer potaru.
1: You go to a college.
0: Ee college lo co-education untadi.
1: It's a co-education college.
0: Streelu purushulu iruvulu cheri untaru.
1: Boys and girls are there.
0: Aithe cheratam tappu kaadu.
1: There's nothing wrong about it.
0: Kaani

0: అది తప్పు కాదు.
1: వెన్
0: ఇరువురి ఇంద్రియములు నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: సో లాంగ్ దే హావ్ కంట్రోల్ నథింగ్ రాంగ్.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: టుడే ఇట్స్ లైక్ ఎ బ్రేక్లెస్ కార్.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొద కారణము?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే
1: సో
0: సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారములంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నా కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్స్?
0: మంచి సత్సవరణం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్,
0: మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైన మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హేట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వీ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్
0: ఈ సర్వ పాపములో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకనే తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community.
0: అర్ధరాత్రి వేళ బ్రహ్మ ముహూర్త కాలము.
1: It was the time which is highly sacred, బ్రహ్మ ముహూర్త.
0: చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము.
1: You find the cool breeze, very cool.
0: ఆ చల్లని వాతావరణంలో మనం మనస్సు కూడాను రాత్రి అంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనస్సు.
1: Mind will be at peace, perfect peace.
0: లేచిన తక్షణమే,
1: the moment you get up,
0: ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be
0: happy, వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తాను ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదట లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, సడన్ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్య సాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటి కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: హృదయమును శాంతి చేకూర్చుకోవడానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace, in deep sleep.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: so
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: దేర్ఫోర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యూ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనం అయిపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవెన్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకురిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నారా ఈ వాయాడి అని వెళ్లిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టు.
0: మితభాష అతిహాయి.
1: ద లిమిటెడ్ టాక్ విల్ మేక్ అతిభాష
0: మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యు బికమ్ మ్యాడ్.
0: కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్.
0: ఇంతేకాకుండా మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చును.
1: You may be very, very rich people, lakhs.
0: Kani,
1: yet
0: simple life, higher study.
1: You should have simple life, but very high thinking.
0: Meer vesetundi dressu kuda nu chaala simple ga untundali.
1: Your dress should be simple.
0: Adambaraliga manam pokoddu.
1: It should not be one of pomp and show.
0: Adambaraliga poyinappudu ahankaram bayil jertundi.
1: When once there is pomp and show, there will be ego.
0: Kanukane manam simple dress, simple life, simple living ga undali.
1: So then you should have the simple dress. You should lead a simple life.
0: Anaga emiti parishuddhamaitiga undali.
1: But they should be clean.
0: Aarogyanni kuda kaapadukovali.
1: And you should keep up your health.
0: Kanuka samajamlo gauravanganu undali.
1: You should be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సీక్రెట్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఇస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్ అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్ హూ ఆమ్
0: ఐ. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: హౌ డు యు నో దాట్.
0: ఈ జగత్తులో అంతకుండా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు?
1: వాట్ డు పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే విల్ పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ది షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ద బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఇస్ ది పయస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ ఆత్మ.
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికీ మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక పది మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 ఆఫ్ యూ గో టు ఎ విలేజ్ ఫర్ సర్వీస్.
0: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్? యూ షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైలింగ్.
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: Then once you start working, you don't need to speak.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: The one who talks will not work.
0: పని చేసేవాడు మాట్లాడు.
1: The one who works will not talk.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
1: Remind this truth.
0: నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు.
1: The true worker will not
0: మాట్లాడితే పని చేయలేడు.
1: Because if he talks, he can't work.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా క్రొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్ బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగైన్ ఇట్.
0: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కాని
1: ప్రజెంట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యు ఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండుగ చేసింది, ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రజెంట్ ఇది నువ్వు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed vachindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree vastundi.
1: Out of the present seed you have the future
0: Kabati
1: tree.
0: Seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్
0: ఫ్యూచర్. ఏమాత్రము మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్. నెవర్ బి ప్రెసెంట్
0: లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ యుల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యూ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫామ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem pothundaya?
1: Is worry a solution to a problem?
0: Potamlede?
1: No.
0: Taruku enduku worry chesi
1: prayojanam? Then why should you worry? What is the fun?
0: Happy ga undu.
1: Be happy now.
0: Be happy ni worry duram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: అంతే గాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: బికాస్ దిస్ వరీ విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ వరీ చేయకూడదు.
1: నెవర్ వరీ.
0: ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties are
0: pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of
0: light. కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter is quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: Bitter గా ఉంటాది.
1: It's so bitter.
0: కానీ
1: but
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine bitter quinine, you will be cured of the malaria.
0: Na medicine kudanu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kudanu manaku sukhanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters. Either physical matter,
0: future yokka vishayalu kaani,
1: or the future situation,
0: kutumbam yokka vishayalu kaani,
1: or that or the
0: Bible, yematram kudunu hrudayamlo choti ivvakandi.
1: Don't entertain them in your heart.
0: Hrudayamlo choti ivvalsindi okka danike bhagavantuniki maatrame ivvali.
1: You should give place to God in your heart.
0: Only bayata arts anta.
1: Outside you have the art.
0: Art anta outside undi.
1: Art is outside.
0: Heart anta inside undi.
1: Heart is inside.
0: Kabatti art anta heart nunchi vachinatundi ve.
1: So all the art outside has come out of the heart inside.
0: Kanaka motta motta neevu art nu chuchuko.
1: So think of the heart first.
0: Art nu chudaddu.
1: Don't follow the art.
0: ఆ ఆర్ట్ లోపల నీ మంచి ఆనందాన్ని పొందుతుంటే ఆర్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: When once you think of this heart, even the art outside will make you joyful.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: లోపల నీ ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: If you are happy within, you will be happy in the exterior.
0: ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు?
1: Because God is with me.
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: He is in my heart.
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We should strengthen such sort of faith.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: Then we'll have all the kind of zeal and enthusiasm.
0: ఇంకా కొంతమంది
1: some
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
1: Some may make fun of you.
0: అరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: Some may make fun of you, they may heckle at you, saying that you are born in a metropolitan city. Why do you entertain the rural ideas and rural thoughts?
0: ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. ఇది
1: ఇస్ నాట్ సైన్ ఆఫ్ మోడర్నిజం.
0: దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు.
1: Don't think of God.
0: ఇంకా దేన్ని చింతించాలి?
1: And what is that we should think then?
0: దయ్యాన్ని చింతించాలనా?
1: Then should we think of the demon then?
0: కాదు కాదు.
1: No.
0: దైవాన్ని చింతించాలి.
1: We should think of God.
0: అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి.
1: You should have strong faith.
0: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు?
1: Sir, to whom are you telling?
0: నాకు చెప్తున్నావు.
1: You are telling me.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: Whom are you denying?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: You are denying God.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: You may deny your God, but I have my God.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి who are you?
1: Who are you to deny my God?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: You may deny your God. You
0: నా దేవుడు ఉన్నాడు.
1: I have my God.
0: ఆ దేవుని నేను చింతిస్తున్నాను.
1: I think of my God.
0: అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది.
1: We should have the courage and conviction to declare, I have my God.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరు వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డూ యూ ఫాలో అదర్స్? వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: If anyone says you have no mother, you should not cry saying I have no mother. That fellow is a fool.
0: నా తల్లి ఉంటుందాది.
1: I have my mother.
0: నా తల్లి ఇంట్లో ఉంటుందాది.
1: My mother is at home.
0: ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావు.
1: Why can't you?
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: My God is in my heart.
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: You should be ready to argue with all the courage and conviction.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: You should make others to follow you. You should not follow others.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యు ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: వై? బికాజ్ యూఆర్ విత్ గాడ్.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: ఇట్స్ నేచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
0: అది వాషర్లెస్ ట్యాప్స్.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ ఇయర్స్?
0: మనం టీయర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ ఇయర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమనే నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షట్ ఇయర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీవన్.
0: అవి ఆనంద భాష్మములు కానీ శోక భాష్మములు కాదు.
1: దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: కనుక దేనికి మనం ఏడ్చకూడదు.
1: వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్. దేర్
0: ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించకూడదు.
1: వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్.
0: చెలించిన మనసు భ్రమించిన దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ ది స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైన స్థితిగా ఉండాలి.
1: వి షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్దిమంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఫ్యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ నెవర్ వేస్ట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: యు మే గో ఎనీవేర్ భగవాన్ ఈజ్ విత్ యూ.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడా సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం జయాజయం. లాభ నష్టములు సుఖ దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ ఆయనకు చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగను భరించుకోలేక
1: హి కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ హి కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హి వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హి డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామ? నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: రామా, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ can't you make me free from my problems?
0: ee kashtamunu nivaranam cheseetuvanti shakti neeku leda leka ninnu kariginchetuvanti bhakti naaku leda?
1: don't you have that capacity to make me free from my problems or don't I have devotion?
0: ledu ledu naaku devotion undi.
1: now I have devotion.
0: neeke shakti ledu.
1: you don't have that capacity.
0: tatchame nelukunnadu.
1: immediately he got
0: chi chi chi chi chi దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
1: హి గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హి ఎంటర్టైన్డ్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్ కాంట్ హి మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్ హి విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్.
0: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
1: దెన్ హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
0: రామా
1: రామా
0: కతివారది దాటునా.
1: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: రోటగట్టునా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
0: లక్ష్మీదేవి వలచునా?
1: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా?
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ?
0: సుచ

0: Will that highly intelligent Bharata will ever serve you?
1: Rama,
0: the devotion to Rama is greatest.
1: Antani kadu, entho goppadi.
0: You have got that greatest power, highest, no one can estimate.
1: We are
0: narrow-minded, therefore we had to speak like that.
1: Na tappe.
0: Chagaraju said it's
1: mine. Adhe vidhamgane,
0: likewise.
1: Meelo edaina okavela ilanti paristhiti yerpadinappudu దైవాన్ని నిందించకండి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
1: దైవాన్ని విమర్శించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ గాడ్.
1: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
0: ఎంక్వైర్ విత్
1: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
0: క్రిటిసైజ్
1: మీలోని దోషాన్ని మీరు చూసుకోండి.
0: రెక్టిఫై యువర్ మిస్టేక్స్.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: దెన్ యుల్ బి గుడ్.
1: కనుక ఈనాడు విద్యను నేర్చమని విర్రవీయటం కాదు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్.
1: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీయటం కాదు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్.
1: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటిది మీరు ఆనందించాలి.
0: యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యు కుడ్ అచీవ్.
1: ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము.
0: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
1: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
0: ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్.
1: నవ విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
0: యు నో నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: ద సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
0: దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే అన్నింటికీ మూలాధారము.
0: ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ప్రేమ అంతర్ప్రవాహ్యం.
0: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
1: ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
0: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
1: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్య.
0: వాట్ ఈజ్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటున్నా సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
0: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక ఈ మూడు దినములు నాడు దినములు ప్రశాంత దినంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
0: యు హవ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంత నిలయం. You have listened to many sacred things. Go on recalling, go on recapitulating, render service in society and set an idea.
1: ఇక్కడ ఉండినంత మాత్రమే నాకు ఈ భక్తి ప్రపత్తిని ప్రదర్శించే ప్రయోజనం లేదు.
0: It's no use if you have devotion so long you are here.
1: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉంటుండాలి.
0: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
1: Shadow.
0: Like a shadow.
1: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
0: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
1: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటి దాన్ని వదిలిపోకూడదు.
0: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్ యూ.
1: అప్పుడు మననం చేసుకుంటూ రండి.
0: యూ షుడ్ రికాల్ నౌ అండ్ దెన్.
1: ఓ ప్రశాంతంలో చేరాము,
0: వి వర్ దేర్ ఇన్
1: ప్రశాంతం. చెప్పాడు
0: భగవాన్
1: సేమ్ ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
0: అండ్ యూ గో ఆన్ షేరింగ్.
1: మననం చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్ రికాలింగ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
0: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
1: చాలా త్వరగా తినేసేస్తాయి.
0: ఈట్ వెరీ ఫాస్ట్.
1: కానీ
0: బట్
1: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
0: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్ బ్రింగింగ్ బట్ ఆల్ దట్ ఇస్ ఈటెన్.
1: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
0: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
1: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
0: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్ రికాపిచ్యులేట్.
1: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్టీ
1: సంతృష్టిని అందిస్తుంది.
0: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
1: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
1: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈ యొక్క మాటలను పవిత్రమైన సూత్రములుగా మీరు భావించుకోవాలి.
0: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్.
1: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
0: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
1: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
1: కనుక ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
1: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
0: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
1: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
0: దెన్ యూ విల్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
1: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమ అందిస్తున్నానేమో.
0: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
1: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హిమ్సెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
1: మీరు బాగుపడితే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
1: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
0: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ స్వామి.
1: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గావించడానికి పూనుకోవాలి.
0: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్.
1: అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు.
0: బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ డోంట్ పుట్ యువర్ ఓన్ పీపుల్ అట్ హోమ్.
1: తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టి తర్వాత నీవు సేవల్లో పో.
0: మేక్ యువర్ పేరెంట్స్ సాటిస్ఫైడ్, మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్.
1: కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ సే మై పేరెంట్స్ వోంట్ పర్మిట్ అస్ ఫర్
1: పేరెంట్స్. చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు.
0: ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్.
1: నాన్న, తిరిగి తెలుసుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్. యూ ఆల్సో సర్వ్. టీచ్ హిమ్ లైక్ దాట్.
1: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
0: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
1: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
1: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
0: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ బిహేవ్ దేర్.
1: బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు.
0: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
1: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
0: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
1: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
0: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ
0: బట్
1: ఇది కాదు భగవంతునికి ఆనందము.
0: ఇస్ నాట్ ద వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be happy on hearing the news of the birth of a son.
1: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandriki.
0: When the whole society respects his son, then father will be very happy.
1: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
0: When you get a good name in society, your father will be very happy.
1: కనుకని పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
0: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఇస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి పేరుని తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి పనులు చేయండి.
0: డూ గుడ్.
1: మంచిగా ఉండండి.
0: బీ గుడ్.
1: మంచిగా మీరు జీవించండి.
0: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: ఇదే స్వామి యొక్క ఆశయము.
0: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
1: మీరు ఈ నాలుగు దినంలో కూడాను ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్ గా ఉన్నారు, మంచి మేనర్స్ కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
0: యూ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టన్
1: డిస్టర్బెన్సెస్. దానిని కూడా కంట్రోల్ చేసుకుంటే వీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్స్.
1: మాటలు తగ్గించుకోండి.
0: రిడ్యూస్ యువర్ టాక్.
1: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ది ట్రూత్.
1: పవిత్రతను పెంచుకోండి.
0: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
1: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
0: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
1: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
0: We say happiness. What is that happiness?
1: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
0: Nothing is happiness.
1: అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్.
0: Things come then and there itself and they pass
1: on. కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి.
0: The permanent happiness is with God only.
1: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: It is a connection heart to heart, love to love.
1: ఇదే మీరు పెంచుకోవాలి.
0: This you should develop.
1: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
0: This is the true proof of your devotion and sincerity.
1: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.
0: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai now brings you a concert by Srimati Anuradha Sriram and party given on the 31st of July 2009.
5: It's Baba's grace and the Dayalu that he is. I'm here singing for him. I can't get a better platform, and he has always been guiding me through my life, and I hope he guides me through the concert and I'm able to do my best. It's like coming home. You're my father and you will take care of me, I presume. Namaste, pranam. I'd like to start off with a composition for Ganapati. We always take Ganapati's blessings. Very popular composition in Hamsadhwani, Vartapi Ganapati. And I have wonderful musicians with me today. Sudhindra ji on the mridangam, Mrs. Nalina Mohan. And we have Rajendra Nakhod ji on the tabla and Puranik ji on the harmonium. We take your blessings for a wonderful concert. Thank you.

0: If an individual, does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it will grow.
1: ఒకనొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu grandhamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of gnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of gnana.
1: ఇంకా జప, తప, ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యం నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: Ivanni chesinappatikini neevu chikkudu aneetundi namakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetundi shakti naaku unnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunnattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyana unnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatundi oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatundi sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and a material.
1: Ee vidhamga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందటానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్లీ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనిటువంటి జీవితము, ప్రేమ లేనిటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ Devoid of love can never take you to the destination proper.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ టర్ ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేర్ ఇన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga
1: just as the rays originate from the sun
0: samudram nundi alalu puttinattuga
1: and just as you have the waves on the surface of an ocean
0: agni nundi kanamulu puttinattuga
1: as you have sparks flying out from a fire
0: daivam nundi prema puttindi
1: love has its origin in god
0: kanuka prema daiva swaroopame
1: therefore love is a very embodiment of god
0: ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo adhe vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this source of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manamu deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamula padamula lopane iha paramulu kudanu imidi untunnadi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasam nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down there is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adi nilchipo.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti okka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనములో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్ గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్ బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్ ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadataniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్తున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిల బోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండి వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: Adi hrudayam aneetundi yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైటో పెట్రోమాక్స్ లైటో ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty and impure.
0: ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కానీ అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తి యొక్క పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితముగా వించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసెనాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వీరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjali kitintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful as to
0: accept.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మత్స్యోదనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళు తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు కృతంగా అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam ematram undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: Bhagavantuniki nenu idi chesanu adi chesanu ani aneka vidhamuluga manamu కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థమును కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరీక్షిస్తూ ఉంటాడు.
1: He would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: It is also a case of sheer illusion on our part to feel God is here or God is there.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: Because God is present everywhere.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఈస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: కన్ను విప్పి చూడరోరన్నా, ఈ దేవదేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ అట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ హీ ఈజ్ ఇన్ పర్తి. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look up to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే ఒట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: హీ ఈజ్ నాట్ వన్ హూస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్యారీడ్ అవే బై ఎంప్టీ వర్డ్స్ అండ్ ఎంప్టీ యాక్షన్స్. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయము లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetuvanti shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదనియు మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని తాయి సంబోధించాడు.
1: లైక్ ది అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, సాయి హ్యాడ్ టాక్డ్ అబౌట్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. హి వెంట్ ఆన్ టు ఎలాబరేట్ దట్ హి హ్యాస్ నథింగ్ టు డూ వాట్స్ ఎవర్ విత్ దిస్ మనీ అండ్ ఆల్ దట్ హ్యాస్ బీన్ అక్యుములేటెడ్ దస్ కుడ్ బి యూస్డ్ బై యూ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని, అభిరుచి కాని, ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu, mata, nadata, manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు, 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్. నన్ను
0: నేనే ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హింసెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిక్యులర్లీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఈస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్పుతూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ది సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు, ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside, it is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: right. Edu ani thane cheptunnappudu choopu aneetundi adhikaram tanaku ekkada undi.
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: Ledu, tanaku ledu.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: Manapaina ee ottidi devadaniki adhikaram ledhe.
1: He has no right to bring such a pressure on us.
0: Appudu manam emi jawabu cheppali?
1: What's the answer that we give?
0: Ayya, devudu ledu ani nee antunnavu. ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చు, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: వాట్ యూ షుడ్ ఆన్సర్ బ్యాక్ ఇస్, లుక్ హియర్, యు ఆర్ సేయింగ్ దేర్ ఇస్ నో గాడ్, ఐఎమ్ మెయింటైనింగ్ దేర్ ఈస్ గాడ్, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ద గాడ్ హూ ఎగ్జిస్ట్ ఫర్ మీ, వాట్ రైట్ హ్యావ్ యూ టు సే దట్ హీ డస్ నాట్ ఎగ్జిస్ట్?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చు.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేడంటే నీకు ఏం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: ద ఆన్సర్ దట్ యు మస్ట్ గివ్ ఇస్, ఇఫ్ యు విష్ టు రియలీ సీ గాడ్, ఫాలో మీ.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: యు డు నాట్ విష్ టు ఫాలో మీ అండ్ యు వాంట్ టు సీ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: యు హావ్ ద విష్ టు సీ గాడ్, దెన్ బీ ఆఫ్ దట్ ఫెయిత్ అండ్ ఫాలో దట్ ఫెయిత్ ఆఫ్ యువర్స్.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: Unte choopamani vaari vaadana.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: Appudu manam ee reethiga jawabu cheppali?
1: What's the answer that we give?
0: Ayya, palanu perugga chey.
1: Oh ma'am, make this milk into curd.
0: Perugunu marinchu.
1: And churn this curd.
0: Tarvata ee venna neeku bayata padutundi.
1: Then the butter is there for you to see.
0: Ante kaani palanu chethulo pettukoni paalu paalu paalu paalu paalu palani 10 samvatsaramlo ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాజ్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: ఇట్ విల్ గెట్ డీకంపోజ్. ఇఫ్ యూ విష్ టు సీ ద బటర్ ఇన్ ద మిల్క్, దెన్ యూ మస్ట్ డూ వాట్
0: చేయవలసిన సాధనలు కూడా మనం చేసి చూడాలి.
1: యూ మస్ట్ పర్ఫార్మ్ ద సాధన దట్ హ్యాస్ టు బి డన్.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: వి డోంట్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు సీ ద బటర్ అండ్ వీ వాంట్ టు సీ ద బటర్.
0: మూర్ఖత్వము అంటారు.
1: దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ ఫూలిష్నెస్ ప్రాపర్.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు, ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: నౌ దేర్ వర్ టూ ఇంపార్టెంట్ పండిట్స్ హూ హ్యాడ్ దిస్ లైకింగ్ ఫర్ డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్.
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: నౌ దీస్ పండిట్స్ ఇన్ దోస్ డేస్ వర్ స్టైల్డ్ ద నాన్ బిలీవర్స్ ఎథీస్.
0: ఇలాంటి వారు ఈ దిశకులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు. కన్ఫ్యూషన్ అయినా నాస్తికులు రేషన్ ఇంటి వాళ్ళు వచ్చి ఇది ఇచ్చుకుడు పంచుకుని దగ్గరకు వచ్చి మీరు నాతో వాదించారు.
1: Now there were these two, Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
0: ఈ పంచశిఖులు దిశకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Visiku, would not agree to enter into this debate.
0: Kani Janaka Maharaju aagnanu tirasavahinchi varito vaadinchadaniki kontha varaku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddham ayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: Mottamodati prashna okati vesadu. Ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: Ee nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
0: Mauna vahinchadu.
1: So that man maintained silence.
0: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. O son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, O son, you have a mother.
0: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
0: పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.

0: mean, if there is a point to be argued about, where statements are clear cut and straightforward, how can you engage in argument?
1: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
0: Because that will be foolishness. And today's world abounds in people like
1: that. వారికి విషయమా తెలియదు.
0: Who engage in such pointless debates.
1: విశ్వాసమా లేదు.
0: They don't know a thing, they don't know
1: the
0: faith.
1: సిద్ధం.
0: But they are ready for argument.
1: ఇది కేవలము ప్రొద్దుకోనేటువంటి ఆటలు.
0: This is merely a case of pastime for them.
1: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
0: It's a case of the lazy one.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
0: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్వ్స్ ఇన్ డిబేట్.
1: మన హృదయం కూడాను చెరించిపోతుంది.
0: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
0: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
1: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
0: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
1: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
0: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad,
1: కనుక
0: we also get influenced.
1: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
0: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
1: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
0: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
1: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
0: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
1: Kani nijanga Sai Baba tattvam telinatunte murkhulane cheppochu nilanti varu.
0: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
1: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
0: They might be educated, but it's useless.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
1: Chadugu chadavalukunte kevalamu oka ganda parichayam anetundi kadani monnane cheppanu.
0: Study of education, I have told you the other day, does not mean scholarship.
1: Ee naadu goppa goppa vidyavantulu kuda ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
0: Many educated and intellectual ones also are subject to this feeling.
1: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబు చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబు వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
1: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
0: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
1: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
0: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
1: Ilanti ajnanulanu kontha varaku kannu tarpimpu cheyatundi oka prayatnanni Sai cheyalani sankalpinchukuntunnadu.
0: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
1: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
0: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హి ఇస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
1: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
0: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్.
1: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హాస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
1: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
0: for the developmental project undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
1: Trust convener, state president.

0: ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనము చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవటానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: These committees should consist of the state president and the trust convener and a few other members, and they in turn should supervise the distribution of this money. They could deposit in a bank in fixed deposit, and the interest that accrues from that could be used for the projects that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవర్ని మనం ఆశించనక్కర్లేదు.
1: With this money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్సాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్సాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
0: cause. సత్సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathai organization, their nobility and their virtues.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathai organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in our Sathai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హు ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనము నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యూ.
0: కానీ ఈ త్యాగము ఈ ప్రేమ ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu. That ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta saddana abhirudhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chusukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: త్యాగమే చేయక పరిశుద్ధమలో ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
0: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of unity.
0: కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
0: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps. Or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
0: pavitramu,
1: but they are not the ones. The
0: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
0: and divinity.
1: And divinity.
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ ది ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson. The charity, purity, unity and divinity, these are the ones that you must
0: keep and get. Karuga, ee 60 lakshala mottamunu kodanu, meeru andukoni, mee rashtramlo oka company ga pettukoni, tadwara deenini aneka reetiliga kodanu, sadvinayogam gavinchalani, kadapati reetiga nenu aashistu, aashirvadistu, naa prasangaanni viramistunnanu.
1: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డీటెయిల్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది.
1: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
0: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many.
0: Santarpana kosam kuda paapam aneka mandi steel kuda 10,000 20,000 ee reethiga kuda andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands.
0: అది కూడా నేను వెనుకకి ఇచ్చి వేస్తున్నాను.
1: I am returning even these thousands and lakhs of rupees.
0: వారి ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది, వారి ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: ఆ ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
0: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
0: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
0: కనుకా ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడాను చేర్చినాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor or feeding the masses.
0: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడాను వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: ఉత్తర ప్రదేశం

0: ராஜஸ்தான், ஒரிஸ்ஸா, மேகாலயா, மகாராஷ்டிர, மத்திய பிரதேஷ், கேரள, கர்நாடக, ஜம்மு காஷ்மீர், ஹிமாச்சல் பிரதேஷ், ஹரியானா, குஜராத், டெல்லி, பீகார், ஆந்திர பிரதேஷ், அஸ்ஸாம். కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: Sahi yokka vanchani mi yokka dahanga untundali. Bahya vanchanu leka sahi seva dahame meerundo abhruddhi gavinchali.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever sahi likes. And aspire to quench your thirst by fulfilling what sahi wants you to do.
0: Kanuka sahi anchalanu దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
0: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: ఏదో తమాషకు చెప్తాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
0: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్, స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: That was a selection of instrumental renderings of Sai Bhajans coming to you via Radio Sai Global Harmony. You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Swami says that selfless service guides man to the right path and takes him to a higher level in life. Action full of virtues helps in the welfare of society. Selfless service helps one to purify one's thoughts and hence helps in one's transformation. Let's listen to Swami explaining this. This Divine Droplet is taken from the discourse delivered by Bhagavan on 21st November
2: 1988. Embodiments of Divine Atma. Vānavani utteja parasunadi. Unatastāyika guru pounadi. Nishkāma sevaye. It is selfless service which can take man to higher levels in life. Manavani mano buddhulaku kavalasinta shakti samarthyamunu andinchi manavatvanni melkolutunnadi nishkama sevaye. It is again selfless service which can provide strength to the mind and to the intelligence and make man act on the right lines. అభ్యుదయమునకు కేవలము కర్మశీలత మాత్రమే చాలదు. ఇఫ్ యు వాంట్ టు అటైన్ వెల్ఫేర్ మియర్ యాక్షన్ బై ఇట్ సెల్ఫ్ వుడ్ నాట్ హెల్ప్ యూ.
3: ప్రేమ దయ నీతి నిజాయితీ సానుభూతి క్షమలు అత్యవసరమైనటువంటివి.
2: ద ఎసెన్షియల్ థింగ్స్ ఆర్ లవ్ కంపాషన్ కైండ్నెస్ and righteousness and following the path of goodness.
3: Itti uttama gunamulu leka manavulu nishkamachi karma acharinchutaku sadhyamu kadu.
2: Without having these virtues in you, it is not possible for undertaking selfless service.
3: Manavulu nityamu anubhavinchetvanti sukha dukkhamulu sadhinchetvanti raga dveshamulu చవిచూచేటువంటి యొక్క విషయవాసములకు మనోవికారములే మూల కారణము.
2: ఇట్ ఈస్ ది రాంగ్ లైన్స్ ఆఫ్ గోయింగ్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జాయ్స్ అండ్ సారోస్ అండ్ ఫర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ విచ్ వన్ అండర్గోస్ ఇన్ డైలీ లైఫ్.
3: ఇది నాది అది నీది అనేటువంటి ద్వైతభావమే ఈ వికారములకు మూల కారణము.
2: ఇట్ ఈస్ the feeling of that this is mine and that is this is thine, this kind of dual feeling which gives rise for that kind of difference in experience.
3: Lokam yemaina ipooni nenu matram kshemamga undali aneetundi swartha bhavame ee dvaitamunaku mula karanam.
2: Whatever might happen to the world, I do not care, but I shall always be happy. This kind of thinking and feeling is responsible for all the suffering.
3: స్వార్థ పాముల యొక్క ఫలితమే రాగద్వేషములకు మూల కారణము.
2: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ విచ్ మేక్స్ మ్యాన్ డెవలప్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్.
3: కేవలము దేహమే నేను, నా కుటుంబము, నా సంపద, నా యొక్క స్థితియే నాకు ప్రధానమని భావించేటువంటి మానవుడు కేవలము ఒక స్వార్థపరుడైన జీవితము.
2: మ్యాన్ హూ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ and cares only for people and persons and possessions belonging to that particular body is full of selfishness.
3: Atti manavunaku satyame asatyamu asatyame satyamuga prayanamistundadi.
2: For such persons it will be the world will be topsy-turvy. Truth will appear as untruth and untruth as truth.
3: Atti karudu kattukunnatundi manavuna hrudayamulandu unna malinyamu dooram cheyavalanunna sevane pradhanamaina margamu.
2: If you want to purify the hearts of such people, ఇట్ ఈస్ ది సర్వీస్ విచ్ కెన్ హెల్ప్ దెమ్.
3: నిష్కామ సేవ నిమిత్తమై ఏర్పడినది మానవుని యొక్క జన్మం కాని స్వార్థములకు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ దట్ మ్యాన్స్ లైఫ్ ఇస్ గివన్ ఇన్ కంఫర్ట్ ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ నాట్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్.
1: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. Thank you and Sai Ram.
4: During the 1950s, when devotees assembled in the old Bhajan Mandir at Puttaparthi, Bhagwan Shri Satya Sai Baba used to compose and sing many songs, tuning them with scintillating ragas. Bhagwan taught his devotees the significance of singing the glory of God with devotion. We now present some of these compositions rendered by devotees.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fifth discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
2: Mamo nirahankar samadukha sukachami. Ahankara mamakaramulu duramu chesukoni sukamunu dukkamunu tamamuga bhavinchi orimi galiginatuvanti vyakti naku atyanta priyudu ani గీతాచార్యుని యొక్క బోధ.
3: గీతాచార్య టీచింగ్ ఎక్స్పౌండ్స్ దట్ హీఈస్ డియర్ టు మీ హూ డస్ నాట్ హ్యావ్ ఈగోయిజం అటాచ్మెంట్స్ అండ్ హూ కెన్ ట్రీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ జాయ్ అండ్ సారో.
2: ఇది సామాన్య సాధకులకు అసాధ్యం.
3: ఫర్ ఆర్డినరీ సాధకస్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
2: నిత్య జీవితంలో
4: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
3: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆర్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది ఫ్యామిలీ పాత్ టు ఫాలో దిస్ పర్టికులర్ థింగ్. దే మే బి ఏబుల్ టు జస్ట్ వర్షిప్ గాడ్, దే మే బి ఏబుల్ టు ఆఫర్ 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ విచ్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ స్క్రిప్చర్స్, బట్ దిస్ the nirmama nirahankara which has been explained would be very difficult for an ordinary sadhaka.
4: Aithe idi enta varaku kashtam manaku?
3: In that case, how far, to what extent is it difficult?
4: Mana yokka tattvamu daivam yokka aatma binnamuga ga chuchinanta varaku idi manaku kashtam.
3: This is difficult so long as we differentiate our own principle from the command and the order of the Lord himself.
4: Daivam yokka ekatvamu manavuni yokka divyatvamu gurtinchina tarvata idi manaku sulabhamga tostundi.
3: Once we recognize the all pervasive unity of the Lord and the divinity of the individual, we would be able to just follow it.
4: Swashariram swayam jyotihi. Swashariram swayam jyotihi. Swarupam sarvarachanam. Bhagavantudu sarvula dehamunandunu sarvarachakudiga జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములు అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
3: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ జ్యోతి అండ్ ఫ్లేమ్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ ఆల్ పీపుల్, ఇట్ వుడ్ బి పాసిబుల్ టు కంట్రోల్ అవర్ ఈగోయిజం అండ్ ఆల్సో అవర్ అటాచ్మెంట్.
4: స్వశరీరం స్వయం జ్యోతి. ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటుంది.
3: దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీస్.
4: స్వరూపం సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారమునందే ఇమిడి ఉంటున్నాడు.
3: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫార్మ్.
4: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
3: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హెస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజంట్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
4: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
3: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హెస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింకింగ్.
4: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
3: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఎ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూజ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
4: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణనున్నటువంటి మహాపురుషుని, మహాదివ్యశక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
3: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్ ఓ సిటిజన్స్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
4: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడాను వెల్లడి చేశారు.
3: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ వేర్ ద సెర్చ్ అండ్ హౌ దే కేమ్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఎఫల్జెంట్ లా.
4: బయట ప్రపంచంలో కాదు,
3: ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్.
4: బయట ప్రదేశంలో కాదు,
3: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్
4: బహిర్ దృష్టిలో కాదు,
3: ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ ఎస్ సచ్.
4: మా లోపలని,
3: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్
4: మా అంతరాత్మ ఎందే,
3: ఇట్ ఈస్ విదిన్ అవర్ ఓన్ అంతరాత్మ
4: మా దివ్య భావము నుండి,
3: ఇట్ ఈస్ ఇన్ అవర్ సీక్రెట్ థాట్స్.
4: ఈ శరీరము నుండి శరీరిని మేము గుర్తించామన్నారు.
3: ఇన్సైడ్ దిస్ బాడీ ద డ్వెలర్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రికగ్నైజ్డ్.
4: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక భగవంతునకు శరీరి అని పేరు.
3: యాజ్ గాడ్ ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ది బాడీ హీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ శరీరి ఇన్ డ్వెలర్.
4: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
3: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
4: దేహం అనేటువంటి క్షేత్రం ముందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
3: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్ క్షేత్రజ్ఞ.
4: కనుకనే మానవుని యొక్క శరీరం నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
3: దేర్ ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్సైడ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బియాండ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
4: మృణ్మయమైనటువంటి ఈ శరీరం నుండి చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
3: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
4: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
3: వీ హ్యావ్ టు make efforts to find out the Lord in these very five elements: earth, water, air, fire and sky or space.
5: Mattilo manikyamu chikkunu kani manulo chikkadu.
3: You find the diamonds in the earth and not on the top of a tree.
5: Ade vidhamugane manavuni yokka manasulo manikyam aneetundi daivattam manaku gocharam avutundi kani manishiki aavala manaku ee manikyam manaku chikkadu.
3: In the same way you find the diamond of the Lord, the God, within man himself and not outside of him.
5: దైవం యొక్క అస్వారాన్ని మనకొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధన చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
3: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్స్.
5: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ యందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
3: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
5: ee shariram aneetundi samanyamainatundi kaadu.
3: This body is not an ordinary thing.
5: Daivamunaku nivasam aneetundi oka mandiram.
3: It is the temple of God itself.
5: Daivamu ooreginchetundi rathamu.
3: This is a chariot which carries the Lord inside it.
5: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
3: ఇన్ ది వరల్డ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ విలేజ్ హీస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
5: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కానీ లేక అశుద్ధంతో నింపుకోవటం కానీ ఇది తగనటువంటి పని.
3: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ to be indifferent to the body or to neglect it. ee
5: dehamunu pavitramainaatundi karmalu yendu nishrathamainaatundi yokka pravartanalu yendu nirahankaramainaatundi karmala cheta aacharimpabadali.
3: This body must be used to perform the duties which are unselfish and which are sacred.
5: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా నువ్వు ప్రవేశింప చేయకూడదు.
3: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
5: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యంలో ప్రవేశింప చేయకూడదు.
3: యూ షుడ్ నాట్ యూజ్ దిన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
5: కారణం ఏమనగా దేహం దేవాలయంతో జీవో దేవు సనాతన.
3: ది రీజన్ ఈస్ దాట్ దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
5: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
3: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
5: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
3: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సీక్రెట్ వే పాసిబుల్.
5: అట్టి దేహాన్ని మిగినాడు మనము అలక్ష్యం చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాము.
3: సచ్ ఎ సీక్రెట్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
5: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
3: The body is inert, no doubt, but the principle which is living inside the body is full of consciousness.
5: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి ఒక పడవ.
3: This body may be compared to a boat which will help you to cross the ocean of samsara.
5: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
3: This is not obtained easily by us.
5: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించుకొని అందుకున్నటువంటి ఒక మహాప్రసాదం.
3: On account of the innumerable merits earned in the number of births, we have been able to get this body.
5: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
3: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యూ వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ద రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ జన్మ.
5: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
3: It is our extraordinary good fortune that we have been able to get this birth of man.
5: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకును తప్పించి దీనిని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
3: this particular body must be seen as a sacred boat which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
5: Ee yokka sagaram nandu bhayankaramainatunte musallu inka konni vidhamainatunte krura mrugamulu andulo nivasistoo untayi.
3: In this ocean of samsara there are terrible crocodiles and other things which are very harmful.
5: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
3: ది క్రాకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
5: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహ చెల్లినటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
3: ది సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్ లాస్ట్ గ్రీడ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ they compared to the crocodiles which are going to trouble the man.
5: Ee samsaram anekunte sagaramu chaala agadhamainatuntedi.
3: This ocean of samsara is unfathomable.
5: Deenini kudanu pravahika satyam ani kudanu cheppavachchu.
3: This also may be compared to pravahika satyam or
5: idi సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
3: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
5: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానటువంటిది.
3: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
5: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
3: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూఆర్ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్స్ ది బెస్ట్ మెథడ్ ఈస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
5: స్వశరీరి స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకూడను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
3: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
5: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
3: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
5: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు వ్రతములు భజనలు యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
3: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్ భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
5: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
3: Only when we are slightly ignorant, we will be just feeling that these things are very important, like the 9 types of devotion, listening to the Lord's names and singing Lord's names and doing His service, etc.
5: Eeta vachche anta varaku manaku oka munaga bendlu leka tires tubes ilanti manaku kontha sahayakariga untayi.
3: Until you have mastered swimming or learned swimming, there is a need for aids which can help you in learning swimming.
5: Eeta nerchukunna tarvata ee yokka sahaya karmalu sahaya kriyalu ee sahaya padarthamulu manaku em artham kodano avasaram undadu.
3: Once you learn swimming, the aids will be of no use to you.
5: Adhe vidhamugani geetha manaku artham ayyenta varaku ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
3: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
5: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
3: వన్స్ వీ అండర్స్టాండ్ ద స్వీట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్సెల్ఫ్ ఆల్ దీస్ రిచువల్స్ విల్ బి లుకింగ్ వెరీ ట్రివియల్.
5: భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
3: ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
5: ఈ ఆరు విధములైన అరిషడ్ వర్గమును సాధించమని కూడా బోధించింది.
3: ఇట్ హెస్ ఆల్సో టాట్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
5: చెప్పుట సులభం, చేయుట కష్టం.
3: ఇట్ ఈస్ ఈజియర్ సెట్ దాన్ డన్.
5: అయితే ఎప్పుడు ఇది సులభం అవుతుంది? అన్ని ఇంద్రియములు ఎందుకు కూడా ఉండినటువంటి వాడు ఒక్క రసస్వరూపుడైనటువంటి యొక్క భగవంతుడే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these five senses and he is only activating.
5: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
3: Before we recognize this truth and experience it, whatever other things which you may do, they will not be giving us satisfaction.
5: నోటిలో ఉప్పు ఉంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గ్రోలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి, కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
3: కీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్, వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో, యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్, బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
5: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
3: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
5: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
3: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
5: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేయటము ఆనాడే సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైన గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచ్ ఆర్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్, జెలసీ, ఎన్వీ అండ్ anger, etc., you would not be able to enjoy the sweetness of peace, love and tranquility,
5: compassion,
3: love, etc.
5: Kanuka mottamota bhakti bhakti bhakti ee bhakti aneetunte vishayam lopala kevalam manavuni yokka vishayam emito bhakti ante deeni swaroopa swabhavam emito gurtinchadaniki prayatninchali.
3: In the very first place, we should try to understand what devotion really means and what are the characteristics of and the limitations of man.
5: Bhagavantuni pai gala anuraktiye bhakti.
3: Bhakti, devotion refers to the love of the Lord.
5: Bhagavantuni pai gala anurakti bhakti ani cheppukotam pedda vakyanga untuntadi.
3: Describing devotion as love for the Lord looks like a very big
5: thing. Bhagavantuni endundinatvanti oka bhakaram aneetvanti jeeva shaktini, అనురక్తి అంటున్నటువంటి యొక్క కృతి అనేటువంటి జీవశక్తిని రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
3: ఇన్ ది వర్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సంస్కృత్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ కృతి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఏ డివోటీ ఇఫ్ దీస్ టూ ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
5: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్ని కూడా మనకు ప్రాప్తిస్తాయి.
3: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ ఇన్ టు అస్.
5: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి
3: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
5: యాజ్ఞవల్కుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కానీ పరువ నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
3: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూఎవర్ ఈజ్ లవింగ్, హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్.
5: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
3: In this world, man has developed the disease of samsara.
5: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కానీ భోగము కాదు.
3: All that we see in life is more in the form of a disease rather than in the form of enjoyment.
5: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
3: Take for example the disease of hunger.
5: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
3: Food is the medicine for the disease of hunger.
5: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
3: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
5: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
3: We think that this is really an enjoyment.
5: పంచభక్ష పరమానములతో కూడినటువంటి ఆహారం భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
3: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
5: కాదు కాదు, ఇది రోగములకు ఔషధమే.
3: బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ.
5: ఇట్ ఇస్ కొన్ని ఔషధములు అనేక విధమైనటువంటి యొక్క ఔషధములు మిక్స్ చేసి దాన్ని భుజిస్తుంటారు.
3: సమ్ టైమ్స్ మెడిసిన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మిక్స్చర్ విచ్ కంటెయిన్
5: ఆకలి అనేటువంటి యొక్క ఈ రోగములకు పంచ భక్ష పరమాన్నములు ఇవన్నీ కూడాను ఒక మిక్స్చర్ గా తీసుకుని భుజించవలసి వస్తుంది.
3: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But that is only a medicine.
5: దాహము,
3: thirst,
5: ఇది కూడాను ఒక రోగము.
3: This is also a disease.
5: దీనికి చల్లని పానీయము అందించినప్పుడు ఈ రోగం నివారణ అవుతుంది.
3: When you give cold drink, this disease is cured.
5: ఇదే విధముగానే ఈ అర్షట్ వర్గములు కామ క్రోధ రోగము మోహమన మాత్సల్యములు ఇవన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రోగములే.
3: ఇన్ ది సేమ్ వే దిస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ లస్ట్, యాంగర్, హేట్రెడ్, అండ్ ఈగోయిజం.
5: ఈ విధమైనటువంటి రోగములకు ఆ విధమైనటువంటి చర్యలే ఔషధములుగా ఉంటున్నాయి.
3: ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ బికమ్ మెడిసిన్.
5: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
3: Man has been thinking wrongly that he is enjoying different types of
5: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
3: He has been teased by a number of diseases.
5: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేహిని గుర్తించేంత వరకు దేహం యొక్క బద్ధతను మనం చూసుకోవాలి.
3: Therefore, until we recognize the resident of this body who is God, we have to be a little careful and
5: సమస్త సాధనలు కూడాను ఈ దేహం ద్వారానే మనం కలుపుతూ ఉన్నాం.
3: All the sadhanas have been done only with the help of this body.
5: సమస్త విషయములు కూడాను దేహం ద్వారానే తెలుసుకుంటున్నాము.
3: All the types of education we have been learning only through the body.
5: దైవత్వం యొక్క విశిష్టతను కూడాను దేహం ద్వారానే గుర్తిస్తూ ఉన్నాము.
3: The extraordinary speciality of God is also being learned through body.
5: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
3: టేకింగ్ బాడీ ఆఫ్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
5: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
3: ఇఫ్ యూ థింక్ ఆఫ్ గాడ్, హీఈస్ నాట్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, హీఈస్ యాక్చువల్లీ రిసైడింగ్ ఇన్సైడ్ ద బాడీ ఇట్ సెల్ఫ్.
5: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
3: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
5: పాపం కాని పుణ్యం కాని మానవుని యొక్క దేహం యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
3: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
5: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్రం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
3: We have to make an incessant search and a serious search and find God's knowledge body.
5: Seek, seek, and it shall be found.
3: It is said, seek, seek, and you will find it. It shall be found.
5: మనం వెతికి వెతికి వెతికి వెతికి దానిలో ప్రవేశించినప్పుడే అందులో ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తాము.
3: If you seek for it inside the body with all earnestness, you will be able to find it.
5: Aneka padarthamlu unnatundi gadilo kudano mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
3: For example, if you go to a room where a number of articles are kept, only when you search you will be able to get the article which you want.
5: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
3: Without searching you will not get the article which you want.
5: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
3: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
5: అడిగినప్పుడే అమ్మాయినా బువ్వ పెడుతుంది.
3: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్, ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
5: కనుక మనము అడగాలి అడగాలి, తలకు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
3: దేర్ ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్, అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
5: మనము తడుతున్నాం ఇప్పుడు తలుపులు.
3: We have been knocking at the door.
5: ఏ తలుపును తడుతున్నాం విచారించుకోవాలి.
3: యూ హావ్ టు జస్ట్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యూ నాకింగ్.
5: మోక్ష తలుపును తడుతున్నామా, బంధన తలుపును తడుతున్నామా?
3: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
5: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
3: We have not been knocking at the door where God is residing inside.
5: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
3: We are knocking at the door where the devils are dwelling.
5: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
3: Whom are we approaching and taking shelter in?
5: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా, లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: We have to recognize the truth, whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
5: దైవాన్ని దర్శిస్తున్నాము.
3: We are looking at the law.
5: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
3: But we are not asking the divinity itself.
5: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
3: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
5: కల్పవృక్షము దగ్గరికి వెళ్లి కేవలము కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
3: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
5: కాదు కాదు, కల్పవృక్షము దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకం గావించుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
3: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
5: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటకు ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
3: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
5: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహం దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
3: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
5: ఈ దేహమునందు ఉండినటువంటి యొక్క దైవత్వం వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
5: ఆ దైవం కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
3: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
5: మందలో మరిగిన మాతకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు.
3: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఎ కాల్ విల్ బి క్రయింగ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
5: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
3: లైక్ ఏ చేస్ట్ వుమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెపరేట్.
5: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అత్యంకు అడిగినట్లు.
3: లైక్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది పాయింట్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్.
5: బిడ్డలు లేఖను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
3: ఇన్ ది సేమ్ వే ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్.
5: ఆర్థుడై
3: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
5: తాదాత్మ తత్వాన్ని అనుభవిస్తూ
3: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
5: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
3: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
5: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
3: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
5: మనసు నందు ఒకటి, మాట నందు మరొకటి.
3: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్, and in the world a different thing.
5: మనోమాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
3: Only when you synchronize the thought in your mind and the word in your mouth, it becomes prayer.
5: మనోమాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
3: Only when you put this into practice, it becomes worship.
5: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడిగా మారిపోతాడు.
3: Only when you achieve unity in word, action and also thought, you become.
5: కనుకనే మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
3: Therefore it is said that the same thing in the thought, same thing in the word and same thing in the
5: action. అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా అనుభవిస్తున్నామా?
3: Today we'll have to verify whether we are following this particular path.
5: మనసు ఒకవైపున మాట మరొకటిగాను క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
3: Thought, word and deed are going in three different directions, but there is no unity between them.
5: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
3: Therefore we are not becoming mahatmas these days.
5: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
3: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a durātma.
5: కనుక ఈ విధమైనటువంటి యాక్ట్ అంతా కూడాను దైవం దగ్గర చెల్లవు.
3: All these things will not work with God.
5: యత్ భావం తద్ భవతి అని యక్తి తత్వము అట్టి ఫలితము ఉంటుంటాడు.
3: Your thoughts will bring you the results.
5: యక్తి పిండో అట్టి రొట్టె.
3: The size of the cake depends upon the quantity of
5: flour. Yetti tindo atti threpu.
3: Your hiccup depends upon the food that has just taken.
5: Yetti bhavamo atti bahyam.
3: And whatever you are feeling is reflected in the way that you talk.
5: Kanuka manamu bhavamunu parishuddhamu gaadinchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
3: In the very first place, therefore, we have to try to purify our own feelings.
5: పరిశుద్ధమైనటువంటి ప్రేమనిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
3: మేక్ అవర్ లవ్ ప్యూర్.
5: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ,
3: వీ హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్.
5: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
3: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
5: క్షమ సత్యము.
3: Forbearance is true.
5: Chama dharmamu.
3: It is righteousness.
5: Chama vedamu.
3: It is veda.
5: Chama ahimsa.
3: It is non-violence.
5: Chama sarvamu.
3: It is everything.
5: Chama santoshamu.
3: It is happiness.
5: Chama daya.
3: It is compassion.
5: Chama sarvastambu sarvalokamulandunnannadu.
3: It is everything in all the worlds it is said.
5: Ee chamatvani manamu anaga opika anaga orimi.
3: Patience and forbearance.
5: ఈ ఓర్పుని మనం సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
3: ఓన్లీ వెన్ వీ హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ వీ బి ఏబుల్ టు
5: జస్ట్ గెట్ ద లెవెల్. చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్, టెంపర్, ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన, ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
3: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వీ లూజ్ టెంపర్ అండ్ వీ గెట్ ఇంటు టెన్షన్.
5: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
3: This anger is rather dangerous.
5: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
3: This anger is going to ruin the very life of man.
5: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గనుగు పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుమి.
3: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
5: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
3: Not merely that, he would lose his own wealth also.
5: తనకుంగర గౌరవము దగ్ధము చేయును.
3: All the honor that he enjoys will be burnt to ashes.
5: తన వారలకు ఎడసేయును.
3: And it will bring separation from the people who are there.
5: జనునకు కోపము వలన సర్వము చెడుగును.
3: On account of anger, people will lose everything.
5: కనుకని ఈ కోప, తాప, ఈశ్వర, దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
3: Therefore in భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్, జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
5: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
3: Love does not know.
5: ప్రేమ స్వార్థానికి ప్రవేశం ఇవ్వదు.
3: Love does not allow selfishness to enter.
5: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
3: లవ్ డస్ నాట్ టేక్ షెల్టర్ ఇన్
5: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునిట ఉండదు.
3: లవ్ నోస్ ఓన్లీ గివింగ్ అండ్ డస్ నాట్ నో రిసీవింగ్.
5: కనుకని ఈ ప్రేమ తత్వమే దైవత్వం.
3: దేర్ఫోర్ లవ్ ఈజ్ గాడ్.
5: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
3: ఇఫ్ యూ వాంట్ అక్వైర్ లవ్ అండ్ యూ వాంట్ అక్వైర్ గాడ్ విల్ హావ్ టు డెవలప్ దిస్ పర్సన్.
5: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లేక అరికండంటను లేకపోతే పెట్టె మ్యాచ్ లైట్ మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో చంద్రుడు చూడాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎట్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
5: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
3: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్, గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ.
5: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
3: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
5: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
3: బట్ దర్ ఇస్ నీడ్ ఫార్ దీస్ సాధనాస్ లైక్ జప తప. ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
5: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
3: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
5: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్నీ కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
3: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your, will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
5: Karuka, ee vidhamaina sadhanalu, pavitramaina prabodhalu, manam kontha varakunu aalakinchi, daani artham chesukoni, aacharani yandu unchinappude, manamu dhanyulam avutam anetunte satyanni ee naadu meeru gurtinchali.
3: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we'll be able to reach that goal.
5: ఈ విధంగా నిత్యము ఏదో ఒక గంట అయినా కూడాను ఈ పవిత్రమైన కాలమును సాత్వికంగా గావించుకోవటం చేత కాయం కూడాను ధన్యమవుతుంది, పుణ్యమును పోగు చేసుకున్న వారమవుతాము అనేటువంటి ఒక సద్భావం చేత సద్హృదయులైపోయి ఇలాంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగపరచుకోకుండా తగినటువంటి వ్యక్తినిగా మీరు అనుభవించి ఆనందించి మీరు ధన్యులు కావాలని నేను ఆశిస్తున్నాను.
3: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
1: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagavan showed us how seeing God within oneself is superior to any other form of external worship.
0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

بِسُوءٍ